ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56:54. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05గా వస్తోంది. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని. ముందుగా గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి సుప్రభాతం.

प्रयच्छ कलिदोषतमस्तु निर्वापणोज्ज्वल घृणे

గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి సుప్రభాతం. మీరు ఇంతవరకు విన్నారు భక్తిరంజన్లో తుది అంశం, సన్నుతి గీతాలు.

మనం ఎరుగు కుప్పలు తోలుకుంటూ ఉంటాం, అక్కడక్కడ కుప్పలు కుప్పలు పోద్దాం, తర్వాత కలిదుందాంలు అనుకొని. మనం మట్టి నమూనా కోసం మట్టిని సేకరించే ముందే గనక ఎరువు కుప్పలు తోలున్నట్లయితే కనుక దగ్గరలో మట్టి నమూనా సేకరించకూడదు. ఎందుకు? ఆ ఎరువు కుప్పల నుంచి సారం దిగి భూమిలో చేరి మరి మట్టిలో కూడా కలుస్తుంది పక్క పక్కన, ఆ మట్టి తీసుకెళ్తే సారవంతం కనిపిస్తుంది. కాబట్టి కుప్పలకు దూరంగా మాత్రమే మట్టి నమూనాకి మట్టిని సేకరించాలి. అలాగే గట్ల పక్కన, గట్ల పక్కనే మనం ఎక్కువగా మొక్కలు కూడా వేయం. భూమిని మనము దున్నటం కూడా సరిగ్గా చేయమాట. సాధారణంగా మొక్కలు పోషణ తీసుకో కాబట్టి అక్కడ పోషకాలు బాగానే ఉంటాయి. మామూలుగా మనం పంటలో వేసేటువంటి ఎరువుల కోసం కాబట్టి ఈ మట్టి పరీక్ష చేసేది, అక్కడ ప్రాంతంలో మన మట్టి నమూనా తీసుకెళ్తే సత్తు బాగానే ఉన్నట్టుగా వస్తుంది. కాబట్టి గట్టు పక్కన మనం మట్టి నమూనాను తీయకూడదు. అలాగే చెట్ల కింద, సాధారణంగా సూర్యరశ్మి ప్రభావం అంతా కూడా పూర్తిగా పడేటువంటి ప్రదేశాల్లో మనం మొక్కలు వేసుకుంటూ ఉంటాం, ఆ మొక్కలు బాగా పెరుగుతుంటాయి. చెట్టు నీడని పరిస్థితి వేరు, ఆ నీడ ప్రభావం ఉంటుంది. కాబట్టి చెట్టు కింద నీడ ఏదైతే ఏర్పడుతుందో అక్కడ మనము మట్టి నమూనాకి మట్టిని సేకరించకూడదు. అలాగే మన పొలాల్లో నడుస్తూ ఉంటాం, కొన్ని కాలిబాటలు ఏర్పరచుకొని అక్కడ కూడా మట్టి నమూనా తీయకూడదు. బాగా తొక్కి తొక్కి తొక్కి లోపల మరి పరిస్థితి మారుతుంది. కాబట్టి ఈ ప్రాంతాలంతా అంటే గట్ల పక్కన కానీ, ఎరువు కుప్పల పక్కన కానీ, కాలిబాటల్లో కానీ కాలవ నీరు పారుతుంది. చూడండి, మనం నీళ్లు పెడతా ఉంటాం కొన్ని పొలాలకి, కాలవ నీరు పారేటువంటి ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఆ నీళ్ళల్లో పోషకాలన్నీ కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ మామూలుగా తత్మా ప్రాంతాల్లో ఉన్నట్టుగా పోషకాలు ఉండవు. అక్కడ కూడా మట్టి నమూనాకి మట్టిని సేకరించకూడదు. ఇది ముఖ్యంగా మనం ఖచ్చితంగా అందరు రైతులు పాటించాల్సినటువంటి విషయాలు. ఇకపోతే మన భూముల్లోనే కొన్ని ప్రాంతాలు బాగా సత్తు కనిపిస్తాయి, కొన్ని ప్రాంతాలు నిస్సారం కనిపిస్తాయి. రెండింటిని కలిపి ఒకటే మట్టి నమూనా సేకరించకూడదు. దానికి దీనికి దీనికి విడిగా మట్టి నమూనాను సేకరించి విడిగా అందించాలి. అన్నిటికన్నా మించి చౌడు భూముల్లో మనం మట్టి నమూనాని విడిగా తీయాలి. మన పొలంలోనే కొద్ది భాగం చౌడు ఉండి తత్మ భాగం అంతా బాగుంది కదా, ఈ కొద్దిగా కదా ఏమైద్దులే అని చెప్పేసి ఆడకత్త కొద్ది కలుపుతున్నాం కదా అని అనుకుని కొంతమంది అది కూడా కొద్ది కలిపి పంపిస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. చౌడు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి మట్టి నమూనాను విడిగా సేకరించాల్సిందే. ఇంకా చెప్పాలంటే చౌడు నేలల్లో రెండు లోతుల్లో మట్టి నమూనా సేకరించమని శాస్త్రవేత్తలు చెప్తారు. మొదట అరడుగు, ఆ తర్వాత మళ్ళీ ఒక అరడుగు విడివిడిగా మట్టి నమూనాను సేకరించి దాన్ని మనము రాసి ఆ వివరాలన్నీ కూడా మరి వ్యవసాయాధికారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఫలితాలు ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా చూసుకొని మనకు సిఫార్సులు ఇస్తారు. ఇకపోతే ఒక్కొక్కసారి మనకి ఎండాకాలం కుదరదు, పంట వేస్తాం, ఆరుతడి పంటలు ముఖ్యంగా వేసినప్పుడు మట్టి నమూనా తీయాలనిపిస్తుంది, లేకపోతే అప్పుడే కుదిరిద్ది అనుకుందాం. మట్టి నమూనాను తీయాల్సి వస్తే వరుసల మధ్య నుంచి మాత్రమే మట్టి నమూనాను సేకరించాలి. మొక్కల్లో, మొక్కల పక్కన అట్లా తీయకూడదు. వరుసల్లో మధ్యలో నుంచి మనం మట్టి నమూనాను సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అప్పుడప్పుడు మనము పంట అయిపోయిన తర్వాత మరొక పంట వేస్తుంటాం, పంట అయిపోయినాక మరొక పంట వేస్తుంటాం. కానీ సాధారణంగా మట్టి నమూనా తీయాలంటే మనం ఎరువు వేసిన తర్వాత ఒక నెలన్నర తర్వాత మాత్రమే ఆ భూమిలోంచి మట్టి నమూనా తీస్తే మంచి ఫలితాలు వస్తాయి, సరైన ఫలితాలు వస్తాయి. అంతేగాని మొన్నటిదాకా ఎరువు వేసి సరే మనం పంట అయిపోయింది కదా అని ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ మట్టి నమూనా తీయటం మంచిది కాదు అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఏదేమైనా మనం చెప్పుకున్న విధంగా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకొని ఆయా ప్రాంతాల్లో మనం మట్టి నమూనాని తీసుకొని దాన్ని సరైన పద్ధతిలో 1/2 కేజీ మనం తయారు చేసుకొని ఆ మట్టి నమూనాన్ని మట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఏ పొలానికైతే మట్టి నమూనా సేకరించామో ఆ పొలం అంతటికీ కూడా వర్తించేలాగా ఫలితాలని మనం ఉపయోగించుకోవచ్చు. ఒక 2 ఎకరాలు పొలం అనుకున్నాం, ఈ 2 ఎకరాల పొలం ఒకటే రకం ఉందనుకున్నాం. మనం ఈ 2 ఎకరాల మొత్తం మీద వంకర టింకరగా నడుచుకుంటూ పొలం

0: అంతా విస్తరించేలాగా ఒక 10 పుల్లలు వేసుకొని అక్కడ నుంచి మట్టి నమూన అంతా కలుపుకొని దానిలోంచి ఒక 1/2 కిలో మట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏ విధంగా చేసుకోవాలి, క్వార్టర్ పద్ధతి అంటుంటారు వాళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు. ఆ పద్ధతిలో మనం మట్టి నమూనా సేకరించుకొని దాన్ని మనం భూసార పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలని మనం చక్కగా రాబోయే పంటల్లో వేసుకోబోయే పంటల్లో మనం ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా ఒకటి రెండు చోట్ల సంభవిస్తుంది. మొత్తం మీద భారీ వర్షపాత సూచన ఏమీ లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు చెప్పుకోదగిన వాతావరణ సమాచారం ఏమీ లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:34 వస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,

0: ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా, రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
1: దేశంలో ఎక్కడే లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తామంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగలపూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నత

0: మైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
1: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత రెండేళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్తాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. పంచదేశానాం యాత్రాయాః ద్వితీయే దిన హ్యః ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా సహ అనేకేషు కార్యక్రమేషు సహభాగం అకరోత్. అత్ర సాముదాయిక సంపర్కః, డచ్ రాజపరివారేణ సహ మేళనం చ అన్యతమే ఆస్తాం. హేగ్ నగరే భారతీయ సముదాయం సంబోధయన్ శ్రీమోదీ ప్రవర్తమానం దశకం ఆపద్దశకత్వేన వర్ణితవాన్, యద్ధి బహువిధైః సంకటైః గ్రస్తమస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో వైశ్విక సమాహ్వానాన్ని సమ్ముఖీకర్తుం విశ్వస్తాయాః పారదర్శిన్యాః చ భవిష్యాపూర్తి వ్యవస్థాయాః నిర్మాణార్థం సంభూయ కార్యరతౌ స్తః. సహ అవదత్ యత్ విశ్వం సర్వాదౌ కోవిడ్ 19 మహామారీం తదనంతరం చ యుద్ధం సమ్ముఖీకృతవత్. సాంప్రతం ఏతత్ ఊర్జా సంకట సమం వికట సమాహ్వానం సమ్ముఖీకరోతి. సహ సావాహితం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా యది నిరాకరణం నభవతి చేత్ వైశ్విక వికాస లాభః ప్రపాదితః భవిష్యతి, జనసంఖ్యాయాః విశాలః భాగః చ నిర్ధనతాగ్రస్తః భవిష్యతి. ఆర్థికస్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్వికాన్ ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశో సంయుక్తరూపేణ సుదృఢాపూర్తిశృంఖలాయాః నిర్మాణాయ కటిబద్ధౌ స్తః. ధ్యానాస్పదమస్తి యత్ ఏషా యాత్రా ద్విపక్షీయ సంబద్ధేభ్యః అధికా మహత్వపూర్ణా వర్తత. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి అద్య స్వయాత్రాయాః తృతీయ చరణ

0: स्वीडन देशस्य यात्रां करिष्यति। सः अद्य गोथेनबर्ग नगरं सम्प्राप्नोति। स्वीडन देशस्य एकदिवसीय यात्रा नवदिल्ली स्टॉकहोमयोः वर्धमान पारस्परिक संबंधेषु ऐतिहासिकः पदक्रमः अस्ति। श्रीमोदी स्वीडन समकक्षेण उल्फ क्रिस्टर्सनेन सह द्विपक्षीय संबंधपरकं संभाषणं करिष्यति। सीबीएसई इत्यनेन केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा नवमकक्षायाः छात्रेभ्यः भाषात्रयस्य अध्ययनं जुलाई मासस्य प्रथमदिवसात् अनिवार्यं कृतम्। परिषदा विज्ञप्तौ उक्तं यत् 20-अधिकद्विसहस्रतमाब्दीयायाः राष्ट्रियशिक्षानीतेः 23-अधिकद्विसहस्रतमाब्दीयस्य राष्ट्रियविद्यालयशिक्षापाठ्यक्रमस्य अनुसारि एतासु 33 भाषासु न्यूनातिन्यूनं भाषाद्वयं भारतीयमूलकं भवेत्। भारतीयर्थविभागेन अद्य अण्डमाननिकोबारद्वीपसमूहाय पश्चिमबङ्गाले हिमालयस्य अधोवर्तिक्षेत्रेभ्यः सिक्किमाय च अतिवृष्टिपरा नारङ्गवारणकी सञ्चेतना प्रसारिता। केरलं माहे लक्षद्वीप दक्षिणाभ्यन्तरीण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु उत्तरपूर्वीय क्षेत्रस्य कतिपयभागेषु च समाना एव स्थितिः भविष्यति इत्यपि विभागेन सूचितम्। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडावार्तासु, बैंकॉक नगरे थाईलैंड ओपन बैडमिंटन क्रीडामालिकायाः पुरुषयुगलवर्गीये निर्णायकद्वन्द्वे अद्य भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी च इंडोनेशियादेशस्य लियो रॉली कार्नांडो डेनियल मार्थिनाभ्यां स्पर्धिष्येते। इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ कोलकातायाः ईडन गार्डन्स क्रीडांगणे आयोजिते द्वन्द्वे कोलकाता नाइट राइडर्स दलेन गुजरात टाइटन्स दलं 39 धावनांकैः पराजितम्। आदोपणं विजित्य गुजरात टाइटन्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। अद्यतने द्वन्द्वद्वये प्रथमं धर्मशालायाम् अपराह्णे 3:30 पंजाब किंग्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन स्पर्धिष्यति। ततः सायं 7:30 दिल्ल्यां दिल्ली कैपिटल्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखीकरिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామగోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ విఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గారు. అనంతరం నేటి మాట కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఈ అంశంపై కొంత వివరణ. భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ జయంతి సందర్భంగా విశేషాలు. తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా విశేషాలు. అనంతరం 90 ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి ఆకాశవాణితో అనుబంధవాణి, ఆ మీదట లేఖావళి, శ్రోతల ఉత్తరాలు తపాల ద్వారా అందినవి, ఈమెయిళ్ళు, వాట్సప్ సందేశాలు. తుదిగా పుష్పాంజలి సమాచార వాణి. బాపట్ల జిల్లా సమాచార లేఖ ఎస్ స్వామినాథ్ గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు ధన్వాడ ధర్మారావు గారు. ఆకాశ

0: వాడి విశాఖపట్నం కేంద్రం సమర్పణలు పాటల పల్లకి 9:35 ఫోన్ ఇన్ లైవ్. వార్తావాహిని 10:00 పాటల పల్లకి, 10:15 10:30 ఈ ఉదయం ప్రసారంలో ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాలలో భాగంగా ఈ నెల 15వ తేదీన విశాఖపట్నం స్థానిక కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమంపై రేడియో నివేదిక. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ విఎస్ చంద్రశేఖర్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ కృష్ణస్వరూప్, శ్రీ ఎం నాగేశ్వరరావు. ఆనాటి మధుర భావగీతాల సంగీత నిర్వహణ డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. మధురిమ 11:00 12:10 మధుమంజరి. భక్తి సంగీతం 12:40 డాక్టర్ జి సన్యాసమ్మ గారి స్వరంలో, హెచ్ రామచరణ్ గారు వైలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. 1:30 మహిళావాణి శ్రీమతి పివి పద్మిని గారి స్వీయ కవితా పఠనం. బాలభారతి 2:31 శ్రీకాకుళం జిల్లా ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 పద్మనాభ యుద్ధం నాటకం, రచనశ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణశ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. యువవాణి యువజనుల కార్యక్రమంతో 2వ ప్రసారం సాయంత్రం 5:00 మొదలు. మా పదం మీ భావం 5:30 సాయం సమీరం 6:30 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయ శ్రీమతి సురభి శ్రావణి ఆకాశవాణితో అనుబంధ వాణి. 7:15 90 వసంతాల ఆకాశవాణితో ఎం సురేష్ కుమార్ గారు, ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వారి అనుబంధవాణి ప్రసారమవుతుంది. పల్లెసీమలో 7:15 ఈ రాత్రి. వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం కాకినాడ డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి గారు అందించే సూచనలు సలహాలు. ఈ రాత్రి విజయవాడ కేంద్ర సౌజన్యంతో 90 వసంతాల ఆకాశవాణి 8:15 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం. రాత్రి 10:00 శ్రీ వివేక్ సోనార్ వంశీ నాదం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల

0: పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సిబిఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి 2వసారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ 3 వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు, విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై 2 నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని

0: ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్యల త్రిగళాలలో పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

విన్నారు. సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. ఉదయ సమీరాలు.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఉదయ సమీరాలు గారి క్రమానికి స్వరాహ్వానం. నేటి మాట. నేటి మాటలో తొలి అంశం, అసలు చెప్పాలంటే ఏమిటో మాట వస్తుందా రాదా, దీని గురించి చెప్పగలమా లేదా. గడిగడికి ఎడంచేయి కుడి మణికట్టు దగ్గర పెట్టి ఇలా ఇలా చూసుకుంటూ పల్స్ రేట్ ఎలా ఉంది, లేకపోతే ఏమిటి, నానా గాభరా పడిపోవాల్సి వస్తుంటే అప్పుడు ఎవరో అడుగుతారు, ఏమండి మీకు ఏమైనా బీపీ అని. బీపీ అంటే రక్తపోటు అన్నది అందరికీ ఉంటుంది, అది ఎక్కువ అని అవతల వాళ్ళ ఉద్దేశం. వైద్య పరిభాషలో నిపుణులు చెప్పేది చాలా చాలా చాలా ఎక్కువ ఉంటే హై బీపీ, హైపర్ టెన్షన్. దీని గురించి ఎందుకు అంటే ప్రతిరోజు అంతో ఇంతో ఎంతో కొంత అందరికీ లోపల ఉంటుంది, కానీ ఈరోజు బయటికి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే 17 May. ప్రతి ఏడాది హైబీపీ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ 17 మాత్రమే ఆలోచించమని కాదు. 17 కనీసం మన పరిస్థితి ఏంటి, కొలెస్ట్రాల్ దాని మీద ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నాయా, అసలు హై బీపీ అనేది ఎలా అంటే ఈ రోజుల్లో అందరికీ ఇది కామన్ అండి అంటారు. అది ఎక్కువగా ఉన్నవాళ్ళు అందరికీ కామన్ అనేస్తారు, కానీ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. ఈ కామన్ అన్న మొక్క విన్నవాళ్ళు ఇది మామూలే అనుకుంటారు, కానీ దానివల్ల ఎంతెంత ప్రమాదం. అక్కడికక్కడ సంకేతాలు ఇస్తూనే ఉంటుంది శరీరం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, హై బీపీ ఈ రక్తనాళిని గుండెని త్వరగా దెబ్బతీస్తాయి అన్నది నిపుణుల మాట. నియంత్రించుకోలేకపోతే గుండె సమస్యలు, పక్షవాతం, మూత్రపిండాలు పాడైపోవడం, ఇలా చాలా చాలా గుండె సమస్యలకి ఇది దారితీస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండమన్నారు. మనకి ఎందుకు ఈ హై కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు, అలాగే రక్తనాళాల గోడలకి రక్తంలో శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హై బీపీ వస్తుంది. కొలెస్ట్రాల్ రక్తనాళాలను అడ్డుకుంటుంది, ఇరుకు చేస్తుంది, గుండె రక్తాన్ని పంపు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది, ఎక్కడో చోట మొరాయిస్తుంది, చివరికి గుండెని రాయి చేసుకోమని ఏదో ఒక వార్త చెవుల్లో పడేలా చేస్తుంది. ఇలాంటివన్నీ రాకుండా ముందుగానే ఆహారాన్ని నియంత్రించుకోవడం లేదా తినిన దానికి తగినంత వ్యాయామం చేయడం నిపుణుల సలహాలతో, వైద్యుల సూచనలతో, ఇవన్నీ కూడా రాకుండా కాపాడుకుంటే ఈ ప్రపంచ హైపర్ టెన్షన్ డే అన్నదాన్ని ఓహో ఒకప్పుడు ఇలా చేసుకునేవారా, అలా ఉండేదన్నమాట అని అనుకునే మంచి ఆరోగ్య స్థితికి మనం రావాలి అన్నది నిపుణుల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ డేని జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా మారింది. ఎక్కువ ఆలోచనలు, అనవసరంగా చిన్నదానికి

కూడా మన వాళ్ళు ఓవర్ థింకింగ్ అంటారు. ఇలాంటివి చేయడం వల్ల కూడా హై బీపీ, వీటన్నిటినీ కూడా నియంత్రించడానికి అనేకానేక మార్గాలు సమాజంలో వాటి మీద కృషి చేసిన వాళ్ళు సూచించేవాళ్ళు ఉన్నారు. సరైన వాళ్ళని ఎంచుకొని సరైన మార్గంలో వెళితే హైపర్ టెన్షన్ అన్నదాన్ని నివారించుకోవచ్చు. ఇది దానికి సంబంధించిన టీకా తాత్పర్యం. అయితే టీకా తాత్పర్యం అన్నాం కదా అని ఇంతటితో అయిపోతుందా అంటే కాదు. ఇంకొక తాత్పర్యం చెప్పుకోవాల్సిన టీకా డే ఉంది. ఎడ్వర్డ్ జెన్నర్ భౌతిక శాస్త్రవేత్త, ఈరోజు ఆయన జయంతి. ఈయన టీకా పితామహుడు అని పేరు. స్మాల్ పాక్స్ ఈ మాట మనం వినే ఉంటాం, మసూచి గడగడలాడిస్తున్న రోజుల్లో ప్రపంచ జనాభాలో 10% మంది దీనికి బలుంది. ఇన్ఫెక్షన్ త్వరగా సోకే పట్టణాల్లో అయితే సుమారు 20% మంది దీనికి బలైపోయారు. పేడ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించడానికి ఆలోచన చేసిన గొప్ప శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన బ్రిటన్ వైద్యుడు, ఆయనే ఈ టీకాకి మార్గం వేశారు. ప్రపంచంలో మొట్టమొదటి టీకాను రూపొందించారు, మసూచి టీకా. పాలు పితికే వారికి మసూచి సోకదని అప్పట్లో నమ్మేవారు. దీనికి కారణం వీరిలో ఆవుల్లో తలెత్తే కౌపాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండడం. కౌపాక్స్ కూడా మసూచి లాంటిదే, కాకపోతే తక్కువ తీవ్రత. దీని బారిన పడ్డవారికి మసూచి నుంచి రక్షణ, అంటే దానికి ఓర్చుకున్నారు కనుక ఇదేమి చెయ్యదు అని ఎడ్వర్డ్ జెన్నర్ భావించి ఆ ఊహ ఆ సిద్ధాంతంతో పాలు పితికే వ్యక్తి పొక్కుల నుంచి ద్రవాన్ని సేకరించారు. దాన్ని ఒక 8 బాలుడి శరీరంలో ప్రవేశపెట్టారు. వెంటనే అతని కౌపాక్స్ సోకింది, జ్వరం, కొద్దిగా అస్వస్థత, కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫెక్షన్ లేదు. 6 తర్వాత బాలుడికి స్మాల్ పాక్స్ వైరస్ను ప్రవేశపెట్టారు, అయినా కూడా ఇన్ఫెక్షన్ తలెత్తలేదు. జెన్నర్ సిద్ధాంతం నిజమని రుజువైంది. తన పద్ధతికి ఆయన వాకా వ్యాక్సీనియా, అంటే వాకా ఆవు, వ్యాక్సీనియా ఈ కౌపాక్స్ పదాన్ని కలిపి వ్యాక్సినేషన్ అన్నారు. వైరస్ అనే పదాన్ని జెన్నరే ప్రపంచానికి పరిచయం చేశారు. మరి ఇది ఈరోజే ఎందుకు? జెన్నర్ గారి జయంతి ఈరోజు కావడం వల్ల ఆయన కనిపెట్టిన ఈ టీకాని మనం సంస్మరించుకుంటూ ఔషధంగా వాడుకుంటూ ఆయన పేరుని మనం దీన్ని స్మరించుకుంటున్నాం. తర్వాత ముందు మాట అంశం,

అలా అగ్ని విరజిమ్మిన కలం గళం ఒకటి ఉంది. ఈరోజు ఆయన జయంతి. 1931 మార్చి నెల 23 బ్రిటిష్ ప్రభుత్వం ముగ్గురు వీరుల్ని ఉరితీసింది. ఎంత రహస్యమైనా వార్త ఎలాగో అలా బయటికి పొక్కింది. యావత్ భారతం ఆవేశంతో ఊగిపోయే వేళ ఉత్తరాంధ్రలోని ఓ ఊళ్ళో ఓ అక్షరశిల్పి మరింత ఉత్తేజంతో ఆలోచనామగ్నుడయ్యాడు. అక్కడ ఉరికొయ్యకు వేలాడిన ఆ ముగ్గురు మూర్తులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుడు. వారి వీరమరణంతో నవీన ధోరణిలో తన దిశానిర్దేశం చేసుకున్నాడు ఈ తెలుగునాట ఒకనొక కథనాత్మక కవితావేసి. అసలే కోపధారి, అంతకుమించి అక్షరోదగ్రుడు భగత్ సింగ్ మరణంతో మరింత భగభగమండే గుండెతో ఆ యోధుని ఉరితీసిన భయానక రాత్రి మరీ మరీ జ్ఞాపకానికి రావడంతో, నీ గళమ్మున నిరాకరణ సూత్రం వైచి నిలువునా ఉరితీశారా నా తండ్రి, నాటికి నేటికి భారత భూమి పాడి ఆవునకు కళ్లల్లో కాటుక పొగలు బుర్రను భూకంపం గుండెల్లో కొతకొత లావా అని రూపాంతరం చెంది భగత్ సింగ్ శాపం శీర్షికతో ఆక్రోశించాడా కవి. ఆ కవితా శిల్పకారుడు మర ఫిరంగినే మహతికమీటి కథన కుతూహల రాగం వినిపిస్తూ అగ్గిని కురిపిస్తూ నిర్మల నభంపు నీల పాళికల వెన్నెల కత్తి ఛడిపిస్తూ నోరులేని తారలచే కీలాలం కక్కిస్తా అంటూ రుధిర జ్యోతిర్జ్వలనా లలనా ప్రియుడిగా ఢంకా భజాయించి విప్లవ ఋషినని విద్రోహ కవినని చెప్పుకున్న ఆయన శ్రీరంగన్ నారాయణ బాబు. పగిలిన ఖలేజాలే నా పాటల జలేజాలు, ఆహవరంగం నా హృదంతరంగం అని చాటుకున్న నారాయణ బాబు ఇంటి పేరు శ్రీరంగం, ఆయన కవిత్వం వీరంగం. మహాశక్తివై మరణ మంత్రణ పారణ చేస్తూ చిబురించిన ఈ

జనాళి యుద్ధం చైత్రరథమ్ముగ గజ్జల కాళి గజ్జల గుర్రం కాల భుజంగం కళ్ళెన్లాగి చెలో చెలో అని సాగిపోయిన శ్రీరంగనారాయణ బాబు గారి స్వస్థలం విజయనగరం. శ్రీరంగం సుందరనారాయణ దంపతులకు 1906 పుట్టిన నారాయణబాబు రచనా వ్యాసంగానికి అచ్చుముచ్చట తీరింది ఆయన 22 ఏట. అప్పట్లో భావకవిత్వం రాజ్యం ఏలుతున్న రోజులు, దేవులపల్లి ప్రభావంతో యువకవుల ప్రేయసుల చుట్టూ కవితలు అల్లుతున్న కాలం. 1928 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వలపు చలమరు శీర్షికతో ఓ కవిత అచ్చయింది. సలలితములైన ఈ తీపి వలపు చలమలందు తేరిన యవ్వి శ్రీచందనోపమానురాగ సుధాగంధిలామల ప్రసన్న పావనతోయముల్ సఖియా యవియు ఇంకిపోవును నీవు గ్రహింపకున్న అని సాగే ఈ కవిత రచయిత నారాయణబాబు భావకవితా ప్రవాహాన సుడలు తిరుగుతున్న దశలో రాసింది ఖండిక. విశాఖపట్నం కవితా సమితి సభ్యులు తర్వాత కాళూరి పూడిపెద్ది వెంకటరమణయ్య గారితో జంట కవిత్వం చెప్పనారంభించారు. ఇతరులతో కలిసి రాస్తున్న అడపాదడపా ఒక్కడి పేరు మీదుగానే కవితలు ప్రకటించడం ప్రారంభించారు నారాయణబాబు. ఆ కాలం 1930 నుండి 1936 వరకు. కవితా సమితి వార్షిక సంచిక వైశాఖిలో 1933 అచ్చైన మిణుగురుడు పాట గేయంలో ఆరంభాన కొంత భావకవిత్వపు పద సామగ్రిని వాడిన శ్రీరంగం నారాయణబాబు గారు ఆఖరికొచ్చేసరికి జీవన సంక్షోభం బీభత్స వాస్తవిక స్పృహ కనిపించేలా చేశారు. కడుపులో నిలువెల్ల కాల్చు నాకలి బాట అన్నారు. అలాగే నజరుత్ ఇస్లాం బెంగాలీ కవితలతో, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్ల కవితల సాన్నిహిత్యంతో, కథక శిల్పి చాసో గారి, విమర్శకాగ్రేశ్వర చక్రవర్తి రోణంకి అప్పలస్వామి గారులతో చేసే సాహిత్య చర్చల వాదోపవాదల నవీన ధోరణుల పాశ్చాత్య సాహిత్య ప్రభావాలు రంగరించుకున్న రంగం శ్రీరంగం. అందుకే నాయుడు గారి గురించి రాస్తూ వైలెన్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, నాయుడు గారు మీ వేళ్ళు ఘనరాగ పంచకం అన్నారు. మనస్సంచలనాలతో నవ్య భావనలతో జ్వలించగా జ్వలించగా ఉడికెత్తిపోయిన శ్రీరంగం నారాయణ బాబు వేడి నెత్తుటి వైతాళిక గీతాలాపనగా వెలువడిందే రుధిర జ్యోతి. దాని ప్రతిభావ ప్రతిభాప్రభావ తాత్పర్యాలతో ఆరుద్ర గారు రాసిందే రుధిర జ్యోతిర్ దర్శనం. 1935 జనవరి నెలలో ముద్దుకృష్ణ పత్రిక జ్వాలలో పడిన జ్వలనా కవిత. ఈ ప్రపంచ జీవన వైతరిని దాటేందుకు నీ కోసం నే చేసిన గోదానం నా గీతం. అలాగే గీతాన్ని గోదానం చేసిన నారాయణబాబు జీవితం 1965 జనవరి 2 తేదీన ముగిసిపోయింది 59 ఏళ్లకి. నీ పాటల కత్తులతోనే నా హృదయం నెత్తురు తీసి నే వెలిగించిన ఈ దీపపు కాంతిని నర్తింపుముర శ్రీ శ్రీ శ్రీ అంటూ అంకితమిచ్చిన నారాయణబాబు రుధిర జ్యోతి నవోష్ణంగా వెలుగుతూనే ఉంటుంది. మౌన శంఖం మహోత్కృష్టంగా ఘోషిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ అక్షరాలు ఈవేళే కాదు, ఏ వేళనైనా అగ్ని విరజిమ్మాలన్న కవితా శతఘ్ని శ్రీరంగం నారాయణ బాబు గారు.

0: నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి ఆకాశవాణితో పంచుకున్న అనుబంధ వాణి.
1: అందరికీ నమస్కారం, నేను మీ సురభి శ్రావణి. ముందుగా ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆకాశవాణికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. చిన్నప్పటి నుండి మా తాతగారు రేడియో వింటుంటే ఆయన పక్కనే కూర్చొని అందులో వచ్చే నాటికలు కార్యక్రమాలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందేదాన్ని. అలా పెరిగిన నేను అదే ఆల్ ఇండియా రేడియోలో నా పాట వింటానని ఎప్పుడూ ఊహించలేదు.

మా తల్లిదండ్రుల కళ, అలాగే మా గురువుగారు శ్రీ తిరుపతి గోపాలకృష్ణ గారి ప్రోత్సాహంతో నేను ఆల్ ఇండియా రేడియోకి అప్లై చేసి లలిత సంగీతంలో బిగ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికై ప్రస్తుతం ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇది నిజంగా నా అదృష్టం. ఆ రోజుల్లో రేడియో ఎలా మారుమ్రోగిందో ఈరోజు కూడా ఆకాశవాణి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా తన ప్రసారాలను అందరికీ చేరవేయడం చాలా గొప్ప విషయం. ఈ వేదిక ద్వారా ఎంతోమంది గొప్ప కళాకారులను కలిసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రేడియో నుంచి కాల్ వచ్చిన ప్రతిసారి నాకు కలిగే ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. అక్కడికి వెళ్ళి పాటలు పాడి అదే పాటని కొన్ని రోజుల తర్వాత రేడియోలో వినే అనుభూతి నిజంగా అపూర్వం. మీ అందరూ కూడా రేడియోను మరింతగా విని మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

0: ఇంతగా విని మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి గారి ఆకాశవాణితో వారి అనుబంధవాణి విన్నారు. అనంతరం కొద్ది క్షణాల్లో లేఖావళి.

0: ఉదయ సమీరాల్ కార్యక్రమంలో మనం వినబోతున్నది లేఖావళి. ముందుగా శ్రోతలందరికీ నమస్కారం.
1: నమస్కారం.
0: చాలా ఉత్తరాలు ఏవో పట్టుకొచ్చినట్టున్నది.
1: చాలా ఉత్తరాలు, సందేశాలు వాట్సాప్లో, మెయిల్ ద్వారా చాలా సందేశాలు వచ్చాయండి.
0: అంటే తపాలా సేవల ద్వారా అందినవి, తర్వాత మనకి ఈమెయిళ్ళు, తర్వాత వాట్సాప్ సందేశాలు, వీటి చిరునామాలన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. ఆ ఏమిటా కార్డు చాలా ఆత్రంగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, దేశ విదేశాల్లో ఉంటున్న కార్మిక కర్షక సోదర సోదరీమణులకు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం అన్నారు.
0: ఎవరు?
1: ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధా, మున్నా ఏలో నుంచి. ఇంకా చాలా అన్నారండి వీళ్ళు.
0: ఇంకా ఏమిటేమిటి చెప్పారు?
1: 26/4/2026 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు మాకు నచ్చాయి. చింతనలో అందించిన బైబిల్ సూక్తులు ఆలోచింపజేశాయి. నిర్వాహకులకు మా వందనాలు అందించండి అన్నారు.
0: తప్పకుండా అందిద్దాం. మరి నా దగ్గర కూడా ఇంకో తపాల ద్వారా ఇప్పుడే ఇలా అందాయి. వీరు మల్లేశ్వరి కిరణ్ కుమార్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం నుంచి రాశారు.
1: ఏమని రాశారండి?
0: బంధువులు నాటిక 23 ఏప్రిల్ ప్రసారం అయింది. చాలా బాగుంది. చెబితే వింటారా శీర్షిక ధారావాహిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించింది.
1: అవునండి.
0: కేవీఎండి ప్రసాద్ గారికి, వారికి కూడా వీరు ధన్యవాదాలు చెప్తూ, బేతా రామసూర్య ప్రకాశ్రావు గారు నిర్వహించారు, మొత్తంగా ఆకాశవాణి విశాఖపట్నం వారికి ధన్యవాదాలు అంటున్నారు. వీరే రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానకమైన, పురాతనమైన, ప్రఖ్యాతమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి చక్కటి కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ప్రసారం అవుతున్నాయండి, మీ సూచన శిరోధార్యం.
1: వారే మరో లేఖ కూడా రాశారండి. 23వ తేదీన ఆకాశవాణి విజయవాడ వచ్చే ప్రసారమైన నాటకం ఆఖరి ప్రేమలేఖ చాలా బాగుంది. ఈ నాటకం యొక్క సూత్రధారిని చూపించిన తీరు, నాటకం చెప్పే విధానం, చివరిలో ప్రేమలో విఫలమైనంత మాత్రాన జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని ఇచ్చిన సందేశం, నాటకంలో వాడిన పదాలు మనసును ఆలోచనలో విహరింపజేసింది అని చెప్పారు.
0: అలాంటి ఆలోచనల విహార ఫలితంగా ఇంకొక 2-3 లేఖలు కలిపి సారాంశం రాచాల సుబ్రహ్మణ్యం గారి సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాస్తున్నారు. ఇవన్నీ నవలాశ్రవంతి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది కదా ధారావాహిక అని, తప్పకుండా మీ ఆలోచన అధికారుల దృష్టికి వెళ్ళిందండి. అలాగే గత నెల 29 బుధవారం నృత్యం గురించి మంచి ప్రసంగం ప్రసారం చేశారు. నాట్యంలో వివిధ విధానాల గురించి, వాటి గురించి చాలా బాగుందండి, మంచి సమాచారం. వీరే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి గురించి మంచి సమాచారం ఇచ్చారు. ఇలాంటివి అందిస్తూనే ఉండండి నేటి మాటలో అంటున్నారు. తప్పకుండానండి. ఇంకేమిటి కార్డులా లేకపోతే
1: వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం అండి?
0: వాట్సాప్ సందేశం.
1: పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ, విశాఖపట్నం నుంచి. 13వ తేదీ బుధవారం కార్మికుల కార్యక్రమంలో భాగంగా 12:40 ప్రసారమైన రోగ నిరోధక శక్తి పెంపొందించేసుకోవడంలో ఆరోగ్య పుటల వాట్ల పాత్ర,
0: ఆహార పుటల వాట్ల రెండు, ఇది బాగుంటే అది బాగుంటుంది, అది బాగుంటే ఇది బాగుంటుంది.
1: అవునండి.
0: తర్వాత చదివితే ఇంకా బాగుంటుంది.
1: ఈ అంశం మీద డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అన్నారు. పరిచయకర్త ఇంద్రా గారు

0: మంచి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు అన్నారు. డాక్టర్ గారు చెప్పిన హెల్దీ లైఫ్ స్టైల్ చాలా బాగున్నాయి అన్నారు. అందరూ ఈజీగా ఆచరించుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఎలర్జీ నుంచి రక్షణ పొందడానికి చెప్పిన సూచనలు చాలా బాగున్నాయి అన్నారు. అలాగే చాలా ఉపయుక్తమైన కార్యక్రమం, అపోహలతో మూఢనమ్మకాలతో చదువుకున్న వారు కూడా గుడ్డిగా కొనసాగుతూ తన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని తరాలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. డాక్టర్ గారికి, పరిచయకర్తకు, ప్రసారం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారండి.
1: మరి ఈమెయిల్లోంచి ఆ మెయిల్ వేరు, ఈమెయిల్లో ఈమెయిల్ వేరు. ఇది మనకు విశాఖపట్నం నుంచి విశాలాక్షి దామరాజు వారు పంపించారు. ఆకాశవాణి 90 వసంతాల సంబరాల్లో భాగంగా ప్రసారం చేస్తున్న ఆత్మీయుల హృదయ స్పందనలు ఇప్పుడే మనం సురభి శ్రావణ్ గారిది ప్రసారం చేస్తాం. మళ్ళీ అదే సాయంకాలం కూడా మళ్ళీ మనం వినొచ్చు. ఇప్పుడు వినలేని వాళ్ళందరూ చాలా బాగుంటున్నాయండి. ఆకాశవాణి చరిత్ర అద్భుతంగా రచించి వినిపిస్తున్న ఆర్వి రమణమూర్తి గారు చాలా బాగుంది, అందరూ వినిపిస్తున్నారు. ఈ మధ్య మణిగారు వారి స్వరంలో కూడా విన్నా, హృదయపూర్వక అభినందనలు. దాంతోపాటు ఎందరో మహనీయుల చరిత్రను మనసును హత్తుకునే విధంగా సంక్షిప్తపరిచి వినిపిస్తున్న నేటి మాట జ్ఞానప్రసాదిని బుధవారం వినిపించిన తొలి తెలుగు గేయ రచయిత చందాల కేశవదాస్ గారు. చందాల కేశవదాస్ గారు అంటే మనం శ్రీకృష్ణ తులాభార నాటకంలోను చిత్రంలో కూడా భలే మంచి చౌక బేరము వింటూ ఉంటాం, అది వారే రాశారు. అగో ఆ పాట కూడా వినిపిస్తూ వారి శాశ్వత కీర్తిని ఆపాదించి పెట్టిన గీతం అది, మంచి వివరాలు అందించారు. వనితామండలి శ్రీదేవి మానసకాల సంభాషణలో కూడా విలువైన సమాచారం తెలుస్తోంది. సంధ్యారాగం ప్రతి కార్యక్రమం ఎంతో అలరిస్తూ మమ్మల్ని అనేకానేక కార్యక్రమాలు ఆకాశవాణి 90 వసంతాల సంబరాలు చేసుకుంటున్న శుభ సందర్భంలో అభినందనలు అని దామరాజు విశాలక్ష్మి గారు చెప్తున్నారు. దీంతోపాటు రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు.
0: ఏం రాశారండి?
1: కేంద్ర సంచాలకులకి నమస్కారాలు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని 100వ వసంతంలోకి విడివిడిగా బుడిబుడి అడుగులతో ముందుకు సాగుతోంది.
0: కవిత్వం రాశారు.
1: ఆకాశవాణి, ఆకాశవాణి పేరెత్తే ఎవరికైనా సరే కవిత్వానికి అది అవకాశం ఇచ్చేటటువంటి వాణి బాణి. వాతావరణాన్ని క్షణాల్లో మాకు చేరవేస్తున్న ఓ వాణి, మా శుభాకాంక్షలు అందుకో అందుకో, తప్పకుండా అందుకున్నాము. ఇలాంటి ఇవన్నీ కూడా ఆశీస్సులు, ప్రోత్సాహవాక్యాలు ఆకాశవాణికి. ప్రతిరోజు ఉదయం ప్రసారం భక్తిరంజన్లో భక్తి గీతాలు విని తరిస్తున్నాం. 13వ తేదీ భక్తిరంజన్లో వినిపించిన భక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి. ఉదయ సమీరాలు, నేటి మాట, అలాగే దేశ 5వ రాష్ట్రపతిగా సేవలందించిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి పుట్టినరోజు, వారి జీవిత విశేషాలు చెప్పారు. ఆకాశవాణి ఆనాటి వ్యాఖ్యాతకు ఆర్కే నారాయణ గారి వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు బాగుంది. గాయని శారదా సుబ్రహ్మణ్యం గారి జీవన ప్రస్థానం కూడా చాలా ఆదర్శనీయంగా ఉంది, అన్నీ బాగున్నాయి. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం 14వ తేదీ గురువారం విని భక్తితో పరవశించాం. చింతన చాలా బాగుంది. నేగాబుల కృష్ణ గారికి మా శుభాకాంక్షలు అంటున్నారు రాధా, మున్నా, ఏలూరు నుండి రఘువీర్ సింగ్ గారు. ఇంకేంటి, వాట్సప్ లేఖావళి ఏమైనా ఉందా?
0: ఉందండి. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. గత వారంలో మీరు 2 రోజులుగా పునఃప్రసారం చేసిన గోదావరి పుష్కరాలకు చెందిన గౌతమి విజయం సాహిత్య రూపకం ఆద్యంతము అనవద్యమై హృద్యమై రసవత్ చెందిన రసవత్ ఖాద్యమై అస్మదాదులకు ఇప్పటికీ గుర్తుకునకు వస్తూ అలరిస్తూనే ఉంది. ఆ రూపకంలోని మహర్షి పాత్రధారులు అవధాన పండితులు కవులు కావడం విశేషం. అయితే ప్రసారమైన ఆ 2 రోజులు ఆ సాహిత్య రూపక పాత్రధారుల పేర్లను తెలియజెప్పండి, తెలియజేస్తే చాలా బాగుండేదండి. గత పక్షం కవన విజయాన్ని ప్రముఖ శతావధాని డాక్టర్ రాంబట్ల పార్వతీశ్వర శర్మ గారు రసవత్తరంగా నిర్వహించారు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అన్నారు.
1: ఉత్తరాలు, ఈమెయిళ్ళు అన్నీ మీ దగ్గర ఉన్నావు, మరి పూర్తయ్యాయి. కానీ ఈ మధ్య ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణిని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ,
0: అవునండి,
1: అంటే ఏ వారం అయింది? శుక్రవారం.
0: శుక్రవారం అయింది.
1: ఆ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం కళాభారతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శ్రోతలందరూ కూడా ఆ రోజు ప్రేక్షకులు అయ్యారు, అంటే రేడియో దగ్గర

0: చక్కగా కేవలం చెవులతో వినడం కాదు, హృదయంతో
1: హృదయంతో కళ్ళతో
0: వినే అందరు శ్రోతలు కూడా, వారందరూ కూడా హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రేడియో తన పని తాను చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనిలో తాను కూడా భాగమవుతుంది, జీవన భాగమవుతుంది. ఈ శ్రోతలందరూ కూడా ఆ రోజు అక్కడికి ప్రేక్షకులై ఆనందించారు,
1: చాలా ఆనందించారండి. చాలా మంచి కార్యక్రమం జరిగిందని చాలా మంది చాలా గొప్పగా
0: చెప్పారు. మధుర భావగీతాలు ఆకాశవాణి వినిపించింది. దాని మీద ఆ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా దీనికి ఉత్తరాలు రాయడం విశేషం. అందులో తొలి ఉత్తరం శ్రీకాకుళం నుంచి సిహెచ్వి లక్ష్మి గారు 90 వసంతాల సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. లలిత సంగీతం మా మనసుల్ని ఎంతో లలితంగా సుదూర తీరాలకు తీసుకెళ్లి అలరించింది. నాటి మేటి సాహిత్యం ఒకసారి శ్రోతలను సంతోష సాగరంలో విహరింపజేసింది. కార్యక్రమం రూపొందించిన ఆకాశవాణి బృందం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు, వారికి కూడాను. తర్వాత మరొక బృహల్ లేఖ, అంటే ఆ కార్యక్రమం గురించి ఒక పెద్ద
1: ఓకే
0: అభిప్రాయాన్ని అందిస్తున్నారు విశాఖపట్నం ఎండాడ శ్రోత అభినందన మందారాలతో విష్ణు భట్ల సుగుణ గారు. ఆకాశవాణి 90 వసంతాల మహోత్సవం అంటే శ్రోతలైన మాకు కూడా సంబరమే. ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఇచ్చిన ఆకాశవాణి డైరెక్టర్లకు, ప్రయోక్తలకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. ఎన్నో సభలు చూశాను కానీ ఇంతలా కిటకిటలాడడం ఇదే మొదటిసారి. కూర్చున్న స్టాఫ్ కూడా లేచి నిలబడి అతిథులను కూర్చోబెట్టారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఇక కార్యక్రమంలోకి వస్తే భావగీత గాయకులు పవన్, సురభి బృందం, డాక్టర్ ద్వారం, వికేజీ త్యాగరాజు గారి సంగీత ఆధ్వర్యంలో వాద్య బృంద సహకారంతో ఆహూతులను ఉర్రూతలూగించారు, వారందరికీ అభినందనలు ఆశీస్సులు. గాయకులు పాటలకు మైమరిచి తాళం వేయడంతో పాటు సభను నిర్వహించిన రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగ ఝరికి వ్యాఖ్యానానికి తన్మయత్వంతో ఆహూతులు, అతిథులు చప్పట్లు కొడుతూనే ఉండడం విశేషం. ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తూ వారి వాగ్దాటి వింటూ పరవశించని శ్రోత లేరంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వారు ఉండడం విశాఖపట్నం ఆకాశవాణి శ్రోతల అదృష్టం. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన డైరెక్టర్, స్టాఫ్ అందరికీ వేల వేల అభినందనలు, ఆశీస్సులు. అభినందన మందారాలతో విష్ణు భట్ల సుగుణ, ఎండాడ, విశాఖపట్నం. ఇది వారు
1: అద్భుతం సార్, చాలా అద్భుతంగా రాశారు.
0: చూసి రాసినటువంటిది, ఆకాశవాణికి అందించినటువంటిది. అలాగే ఈ అభినందనలు అన్నీ కూడా ఆకాశవాణికే చెందుతాయి. ఇది వ్యక్తిగతంగా వారు చెప్పినప్పటికీ కూడా సంస్థాగతంగానే ఈ ప్రోత్సాహాలు ఆశీర్భరితాలు అవుతాయని ఆశిస్తూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిబ్బంది అందరూ కూడా వాటిని వినయంగా స్వీకరిస్తున్నారు. ఈ ప్రశంసలు అందరికీను. ఇటువంటి కార్యక్రమాలు చూసి చాలా అద్భుతంగా వారి స్పందన అందించారు. మరి లేఖావళికి ఉత్తరాలు రాయడానికి వాటన్నిటికీ చిరునామా ఇచ్చే ముందు శ్రోతలు ఏ కార్యక్రమానికి వచ్చి ఆనందించారో మరి ఆ కార్యక్రమం మరోసారి వింటే బాగుంటుంది, ఆ పాటలు వింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా,
1: అనిపిస్తుంది
0: ఆ ప్రోగ్రాం ఇందులో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా,
1: అనిపిస్తుందండి.
0: కనుక శ్రోతల యొక్క అభీష్టం ఎరిగి మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇవాళ ఈ ప్రసారంలోనే 10:30 ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా మొన్న ఈ నెల 15వ తేదీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఆ 15వ తేదీన స్థానిక కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమంపై రేడియో నివేదిక అందిస్తోంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సహకారం శ్రీ బిఎస్ చంద్రశేఖర్ గారు, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ కృష్ణస్వరూప్ గారు, శ్రీ ఎం నాగేశ్వరరావు గారు, సంగీత నిర్వహణ డాక్టర్ ద్వారం, వికేజీ త్యాగరాజు గారు. మరి గాయనీ గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీ బిఆర్వీఎస్ పవన్ కుమార్ చరణ్, శ్రీ ఎస్ సాయి సంపత్, ఏ శ్రావణి, జి బిణతి, ఏ లక్ష్మీ శైలజ, ఎం ఏడుకొండల్ గారు మృదంగం, ఎలక్ట్రిక్ తబలా శ్రీ పి బాలకృష్ణ, శ్రీ పి భట్టాచార్య, శ్రీ ఎంవిఎస్ఎన్ రామారావు గారు, ఎలక్ట్రిక్ ఆర్గాన్ శ్రీ సిహెచ్ ఈశ్వరరావు, శ్రీ టి పాపారావు, శ్రీ కె హరి, శ్రీ కె విజయశ్రీ గారు, ఎలక్ట్రానిక్ సింథసైజర్ శ్రీ వి స్టీఫెన్ వేణువు, శ్రీ ఎస్ చక్రపాణి ప్యాట్ స్పెషల్ ఎఫెక్ట్స్, శ్రీ విజయ్

0: పాత్రో శ్రీ చౌదరి రమేష్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తోంది. ఈ ఉదయం 10:30 రేడియో నివేదిక ద్వారా మొన్న జరిగిన కార్యక్రమాన్ని మరోసారి స్మరణికగా, స్మృతి కళికగా, మధురిమగా ఈ ఉదయం 10:30 విందాం.
1: తప్పకుండా
0: లేఖావళి కార్యక్రమాన్ని ఈ వారానికి ఇక్కడితో ఇలా ఆపుతూ మళ్ళీ వచ్చే వారం లేఖావళిలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.
1: నమస్కారం అండి. నాకు చాలా ఆనందంగా ఉంది సార్, వీళ్ళందరూ వింటూ విని ఊరుకోకుండా మళ్ళీ వీళ్ళ స్పందనని మనకి ఇంత అద్భుతంగా తెలియజేస్తూ, మన గురించి ఇన్ని కార్యక్రమాలు ఇంత లోతుగా వింటూ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా రాస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది.
0: వాళ్ళందరికీ మన వినయాంజలి, మనందరి కోసం ఇప్పుడు పుష్పాంజలి.

విన్న పాట వినాయక చవితి చిత్రం నుండి ఘంటసాల కంఠంలు. వినబోతున్నది విజయలక్ష్మీ కన్నారావు గారి స్వరంలో. ప్రేమజీవులు చిత్రం.

0: as jihadi drug worth 182 crore rupees on way to the Middle East. In its editorial piece titled Plugging Leaks, the Statesman argues that recurring examination paper leaks in India are not merely policing failures, but signs of a deeply outdated and fragile exam system. It says the answer lies not in harsher punishment alone, but in the thorough redesign using secure, adaptive and carefully tested technological systems alongside stronger institutional transparency and accountability. The editorial warns that unless India reforms how competitive exams are conceived and administered, public trust in merit itself will continue to erode. Dailies have prominently reported the decision of the Netherlands to return 11th century Chola era plates to India. The Tribune, calling it a moment heavy with history and symbolism, writes that the Leiden University announced its decision to return the plates after an official inquiry concluded that they were taken during the Dutch colonial rule without the consent of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Times. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart Ulf Kristersson. Archaeological Survey of India allows Hindus unrestricted access to Bhojshala Temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీయస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ, లోక్సభ ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్ షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్ షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్ చోటు దక్కటం విశేషం. ప్రధానమంత్రి సూర్యగారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్త

0: సంస్థగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్న వివోఏల సేవలు వెలకట్టలేనవని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల వేటపల్లి మండలాల్లో వివోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ్ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల బర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కోట ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజమంత్రులతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమీర స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరు ఇంతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా ముత్తుస్వామి దీక్షితారి రచన గౌడరాగంలో శ్రీ మహాగణపతి రవతు మాం, తాళం మిశ్రచాపు.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వయలిన్ వాదనం. మార్దంగికులు శ్రీ ధన్వాడ ధర్మారావు. కాపీ రాగంలో త్యాగరాజ కీర్తన ఇంత సౌఖ్యమని ఆదితాళం.

కార్యక్రమంలో కడపటి అంశం నారాయణాద్రి రాగంలో మేలు లేదు అన్నమయ్య కీర్తన ఆదితాళం త్రిశనడ.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు శ్రీమతి మంథా శ్రీరమ్య గారి వైలన్ వాదనం విన్నారు. శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ చలనచిత్ర గీతాల కార్యక్రమం. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288. జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరో ఏ గీతాన్ని కోరుతున్నారో విందాం.
1: హలో.
0: హలో, పాటల పల్లకి
1: ఆకాశవాణి సరిపోతుంది. నమస్తే సార్.
0: మీరు ఫోన్ కొంచెం రేడియోకి దూరంగా పెట్టి మాట్లాడండి.
1: అలాగే సార్. నాగమణి సాంగ్ కావాలి సార్.
0: మీ పేరు?
1: సుబ్రహ్మణ్యం సార్.
0: ఎక్కడి నుంచి?
1: వ్యాపార మండలి విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళపూడి గ్రామం.
0: నాగమల్లి చిత్రంలో ఏ పాట?
1: నాగమల్లిలో తీగమల్లిలో సాంగ్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు గజ్జల ఓవులెడ్డి సార్, కడప నుండి సార్.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: అదే గులాబా కవళి కథ చిత్రంలో ఒంటరినైపోయాను అనే పాట కావాలి సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి,
1: నా
0: చెప్పండి.
1: పేరు వెంకటరావు అనకాపల్లి, మాట్లాడుతున్నానండి. అంబాసరరావు నుంచి జయమ్మ నుంచి అమ్మరా పాట కావాలండి.
0: తప్పకుండా.

పాటల పల్లకి. ఫోన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని 10:15 వినొచ్చు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షిత.

0: ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాలలో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన 15 మంది నర్సింగ్ సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో, ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులలో నర్సులు అందిస్తున్న అంకిత భావం, కారుణ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1,000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణిచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
4: వినాశ్ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ్ కియా హై. మే యహాన్ దేఖ్ రహా హూన్ అసత్య పర్ సత్య కీ విజయ్ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై. మే యహాన్ దేఖ్ రహా హూన్ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ్ కీ సీఖ్ సమూచే విశ్వ కో దీ హై. మే యహాన్ దేఖ్ రహా హూన్ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
3: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఓలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్కు 824,00,000 మెట్రిక్టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
5: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
3: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి

0: జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావటంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మనిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
1: और इसका एक बहुत इम्पॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है. और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది బుధవారం నుండి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును 7 ఏళ్ల పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా, వెండి దిగుమతిలో 1వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
0: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టారు. గుహవాటిలోని కానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 శాసనసభ్యులు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారిని కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14

0: తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ సీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఏక్ బార్ కర్నా అంత మే భీ ఏక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థి కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఏక్ నిష్పత్తి కియా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలోని తన బలాన్ని నిరూపించుకుంది. బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటు వేశారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఇంధన పొదుపు చర్యలలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం దృశ్య మాధ్యమ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ, శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విషయాలు దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల, సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఈ కమిటీ గత ఏడాది ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు సైబర్ భద్రత, అసంఘటిత రంగంలో మహిళలకు సంరక్షణ, గిరిజన మహిళలకు వైద్యారోగ్య సౌకర్యాలు, జాతీయ, రాష్ట్రాల మహిళా కమిషన్ల పనితీరు గురించి 4 నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: భగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం.
2: హలో,
1: ఏ సినిమా అండి?
2: హైదరాబాద్ సాంగ్ దొరుకుతుంది.
1: హలో హలో హలో, చెప్పండి, ఏ సినిమా?
2: జీన్స్ మూవీ నుంచి హైదరాబాద్ సాంగ్.
1: జీన్స్ మూవీ నుంచి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను సుజాత నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఏం చేస్తుంటారు?
2: నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చా.
1: ఇంటర్ సెకండ్ ఇయర్? పరీక్షలు ఎలా రాశారు? బాగా రాశారా?
2: 4 marks 5 వచ్చాయి. 4 55 కి.
1: శుభం, మరింత బాగా చదువుకోవాలి. ఆ జీన్స్ లో ఏం పాట అన్నారు? హాయ్ రబ్బా హాయ్.
2: అవును,
1: తప్పకుండా వినండి.

0: హలో,
1: హలో అండి,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు లాసియా అండి.
0: లాస్య గారు, చెప్పండి
1: సుజాత నగర్ నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి.
1: మీ చూసిన సినిమా నుండి ఏమో అవునేమో సాంగ్ కావాలండి.
0: ఏం సినిమా అండి?
1: నీ స్నేహం
0: నీ స్నేహం, అందులో ఏ పాట?
1: ఏమో అవునేమో.
0: ఒకటే వెర్షనా? అది రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఏమో అవునేమో.

0: పాటల పల్లకి ఫోనిన్ లైవ్ విన్నారు. ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమంపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ తేతడి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ విఎస్ చంద్రశేఖర్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ కృష్ణస్వరూప, శ్రీ ఎం నాగేశ్వరరావు. ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాలలో భాగంగా అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమంపై రేడియో నివేదిక.
1: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ఈ నెల 15వ తేదీ

0: శుక్రవారం నాడు విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీ పల్లి నల్లనయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వందేమాతర గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా జరిగిన సభా కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రీజనల్ ఛానల్ మేనేజర్ శ్రీమతి ఆర్ హర్షలత గారు స్వాగతోపన్యాసం చేశారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న పరమ పవిత్రమైన నినాదంతో అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం నిరంతరం అందిస్తూ ఆకాశవాణి ఎంతో ప్రజాదరణ పొందింది. 1923 జూన్ నెలలోని ఒక ప్రైవేట్ రేడియో క్లబ్ ఆఫ్ బాంబే మొదటి రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది. అనంతరం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరుతో బాంబేలోను, తర్వాత కల్కటా అండ్ మద్రాసులో కూడా మరి సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎక్కువ కాలం నిలదొక్కకపోవడంతో 1930లోని బ్రిటిష్ వారు దాన్ని స్వాధీనం చేసుకుని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కింద దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత తదనంతరం 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియోగా అవతరణ చెందింది. ఈ ప్రయాణంలోని మరి ఆకాశవాణి మరి ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ మనందరికీ కూడా ఎంతో దగ్గరైంది. ముఖ్యంగా ఆకాశవాణి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా దేశానికి సేవలు అందించింది. కీలకమైన సాధనంగా వాడబడింది. యుద్ధ సమయాల్లోని, తుఫానుల్లోని అత్యవసర మరి ప్రతిస్పందన, ముందుగా హెచ్చరికలు జారీ చేయటం ప్రజల యొక్క అవగాహన కోసం ముఖ్యమైన ప్రచార సాధనంగా కూడా కొనసాగుతుంది. ప్రసారాల మాధ్యమానికి వస్తే మొదట్లో మీడియం వేవ్ ట్రాన్స్మిటర్స్ మాత్రమే ఉండేవి, దాని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లు ఉండేది. తర్వాత 77వ సంవత్సరంలో ఎఫ్ఎం ప్రారంభమైంది. ఎఫ్ఎం ప్రారంభమయ్యాక మరింత ప్రాచుర్యాన్ని పొందింది. అయితే మీడియం వేవ్ ప్రసారాలు, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రసారాలు జరుగుతున్నప్పుడు అది సుదూర ప్రాంతాలకైతే చేరేవి, కానీ ఎఫ్ఎంలో మరి వాటి పరిధి లేకపోతే కవరేజ్ తక్కువగా ఉండడం వలన అనేక ట్రాన్స్మిటర్స్ నెలకొల్పాల్సి వచ్చింది. అది ఈ 90ల దగ్గర నుంచి కూడా చాలా విస్తృతంగా మరి రావడం జరిగింది. ఎఫ్ఎంలో ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉండడం వలన బాగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆకాశవాణి విశాఖపట్నం 1963 సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించబడింది ఒక ఆక్సిలరీ సెంటర్గా. తదనంతరం స్టూడియోస్ కూడా రావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా మనకి 591 ట్రాన్స్మిటర్స్, తర్వాత 23 భాషల్లో కూడా మరి ఆకాశవాణి ప్రసారాలు అందజేస్తున్నది. 1997 దగ్గర నుంచి కూడా మరి ప్రసార భారతి కింద ఒక స్వయం ప్రతిపత్తి ఆర్గనైజేషన్గా ఇది మారడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒకవేళ రేడియోకి ప్రాచుర్యం తగ్గిందని అనుకుంటున్నారేమో, మరి మోదీ గారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాలు ఇవ్వడం ద్వారా మరి మనకి ఇంక మరింత దగ్గరయ్యారు. సో ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం పరిధిలో రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడలో కూడా రిలే ట్రాన్స్మిటర్స్ నెలకొల్పడం జరిగింది. సో ఈ క్లస్టర్లోని మరి అనేకమైన కార్యక్రమాలను రూపొందిస్తూ చక్కని కార్యక్రమాలు అందజేస్తున్నారు మా ఆకాశవాణి కార్యక్రమ సిబ్బంది. మేము ఆ ప్రోగ్రామ్ వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్, అలాగే ఇంజనీరింగ్ వింగ్ ముగ్గురు కూడా మరి త్రివర్ణ పతాకంలో మూడు రంగులు ఉన్నట్టుగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్కి మేము సేవలు అందిస్తున్నాము. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కార్యక్రమాలు మాకు ఎంత చక్కగా మీరు అందరూ వింటూ మీ ప్రతిస్పందన తెలియజేస్తూ మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డైరెక్టర్ ఇంజనీరింగ్ శ్రీ జె కృష్ణారావు గారు మాట్లాడుతూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యొక్క సాంకేతిక పరిణామ క్రమాన్ని వివరించారు.
2: ఆకాశవాణి కార్యక్రమాలు విశాఖపట్నం నుంచి మొట్టమొదట 1963 కూరమన్నపాలెం ప్రాంగణం నుంచి 10 kW NEC మీడియం వేవ్ ట్రాన్స్మిటర్ ద్వారా 927 kHz ఫ్రీక్వెన్సీ ద్వారా ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రసారాలు మరి ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వము 10 kW ట్రాన్స్మిటర్ని 100 kW ట్రాన్స్మిటర్ సామర్థ్యంతో 1976 పెంచడం జరిగింది. ఇది బెల్ ట్రాన్స్మిటర్, HMB 105 మోడల్. సో తదుపరి 1994 అదే సామర్థ్యంతో మరింత క్వాలిటీ ప్రోగ్రామ్స్ అందించడానికి, ఇంకా మరికొంతమందికి చేరువ చేయడానికి HMB 140 మోడల్తో రీప్లేస్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్మిటర్లన్నీ కూడాను ప్రైమ్ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం చేయడం జరిగింది.

0: తదుపరి అనలాగ్ ట్రాన్స్మిషన్ నుంచి డిజిటల్ ప్రసారాలు శ్రోతలకి అందించాలనే ఉద్దేశంతో 2018లో నౌటల్ మేక్ డిఆర్ఎం ట్రాన్స్మిటర్ను కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కారు స్టీరియోల్లోన వీటిలో కూడాను డిజిటల్ ప్రసారాలు ఎటువంటి నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వినవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడాను కోరమనపాలెంలో ఉన్న ప్రాంగణం నుంచి ప్రసారం అయ్యేవి ప్రైమ్ ఛానల్. ఇక్కడ సిరిపురంలో 1986 స్టూడియో సెటప్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనలాగ్ కన్సోల్స్, మెల్ట్రాన్ ట్రేప్స్ ఇవన్నీ రిపేర్ చేసి డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా ఇన్స్టాల్ జరిగింది. శ్రోతలకి సంపూర్ణ వినోదాన్ని అందించే వాణిజ్య ప్రసారాలు నవంబర్ 1990 నుంచి సిరిపురం ప్రాంగం నుంచి బెల్ మేక్ 2x5 kW ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా 102 MHz ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 నుంచి 11 వరకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ముంబై నుంచి వచ్చిన ప్రసారాలు. తదుపరి మార్చి 2001 నుంచి ఆకాశవాణి కార్యక్రమాలు ఎఫ్ఎంలో 6 నుంచి 11 వరకు కూడా పెంచడం జరిగింది. శ్రోతలకు మంచి క్వాలిటీ కార్యక్రమాలు ప్రసారం చేయడం కోసం 2018లో ఓల్డ్ బెల్ ట్రాన్స్మిటర్ని న్యూ స్టీరియో క్వాలిటీ డిబి ఎలక్ట్రానికా ట్రాన్స్మిటర్తో రీప్లేస్ చేయడం జరిగింది. మే 2006 వివిధ భారతి ప్రసారాలు పూర్తిగా ఎఫ్ఎం రెయిన్బో ఛానల్గా మార్పు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆకాశవాణి రెయిన్బో కార్యక్రమాలు మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాజమహేంద్రవరంలోని 10 kW ట్రాన్స్మిటర్ ద్వారా 102.9 MHz ఫ్రీక్వెన్సీ ద్వారాను, అలాగే శ్రీకాకుళంలోని 1 kW సామర్థ్యం గల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారాగా 102.7 MHz ఫ్రీక్వెన్సీ ద్వారాగాను, అలాగే కాకినాడలో 100 W ట్రాన్స్మిటర్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు ఇప్పుడు ప్రచారం చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో ఆకాశవాణి విశాఖపట్నం కార్యక్రమాలు మరింత ప్రజలకు ఎఫ్ఎం కార్యక్రమాలు చేరువ చేయడం కోసం ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో 5 kW ట్రాన్స్మిటరు, విజయనగరంలో కూడా 5 kW ట్రాన్స్మిటరు రావడం జరుగుతుంది. ఈ చింతపల్లిలో మోస్ట్ ప్రాబబ్లీ 1 నెల రోజుల్లోనే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సింహాచలం కొండ మీద కూడాను 10 kW ట్రాన్స్మిటర్ ఇన్స్టాల్ చేస్తే పెందుర్తి ఆ చుట్టుపక్కల కొండ వెనుకున్న వాళ్ళందరికీ కూడాను కార్యక్రమాలు చక్కగా అందాలి. అలాగే అరకు, పాడేరు, ఎస్కోట చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న శ్రోతలందరికీ, ప్రజలందరికీ కూడాను విశాఖపట్నం కార్యక్రమాలు అందాలనే ఉద్దేశంతో 10 kW ట్రాన్స్మిటరు ఇన్స్టాల్ చేయడం కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది ఢిల్లీ. సో అది కూడా తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాము. ఇది కాకుండా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా ప్రపంచంలో ఉన్న శ్రోతలందరూ కూడా విశాఖపట్నం కార్యక్రమాలు మన మొబైల్స్ ద్వారాగా కూడా వినొచ్చు. ముందు కూడాను భవిష్యత్తులో ఏ ఆధార ఎక్విప్మెంట్ వచ్చి మీ అందరికీ మంచి కార్యక్రమాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇంతకాలం మాతో ఆకాశవాణి అభివృద్ధికి సహసహకారాలు అందించి మా కార్యక్రమాలను ఎప్పుడు కూడాను వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
1: కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమ విభాగాధిపతి, సహాయ సంచాలకులు శ్రీ పివి రామ్గోపాల్ గారు మాట్లాడుతూ ఆకాశవాణి కార్యక్రమాల గురించిన విహంగ వీక్షణాన్ని తనదైన శైలిలో తెలియజేశారు.
2: కొన్ని మైల్ స్టోన్స్ చెప్తాను. అంటే సంగీతానికి సంబంధించి మొట్టమొదటిసారిగా జాతీయ సంగీత కార్యక్రమాలు శ్రోతల్లో చాలామంది వింటూ ఉంటారు, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం. ఇది 1952 మొదలయ్యాయి, జూలై 20. అదే ఏడాది అంటే కర్ణాటక సంగీతం కానీ, లలిత సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, నిష్ణాతులైన కళాకారులను ఎలా గుర్తిస్తాం? వాళ్ళకి ఏదో ఒక పరీక్ష పెడతాం. ఆ పరీక్షల సిస్టమ్ అంటే ఆడిషన్ సిస్టమ్ అనేది కూడా ఈ 1952 మొదలైంది. అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్ చాలామంది వినే ఉంటారు, జాతీయ ప్రసంగ కార్యక్రమాలు. ఇది కూడా 1953 జూలై 29 మొదలయ్యాయి. అలాగే రేడియో సంగీత సమ్మేళనాలు, ఇప్పుడు ఆకాశవాణి సంగీత సమ్మేళనం అంటున్నాం. ఇది మొన్న 67వ ఎడిషన్ లాస్ట్ ఇయర్ అంటే 2025 జరిగింది. ఈ సంగీత సమ్మేళనాలు 1954 మొదలయ్యాయి. అలాగే నాటకాలకు సంబంధించి నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ప్లే అంటాం, అది 1956 ఆగస్టు 15 మొదలయ్యాయి. వివిధ భారతి సర్వీస్ 1957 మొదలైంది, అక్టోబర్ 3 తారీఖున. అలాగే

0: కమర్షియల్స్ అనేవి మొట్టమొదటిసారిగా 1967 నవంబర్ 1 నుంచి వివిధ భారతిలో మనం ప్రసారం చేయడం మొదలుపెట్టాం. అలాగే ప్రైమరీ ఛానల్ ఆకాశవాణి ప్రైమరీ ఛానల్లో జనవరి 26, 85 నుంచి మొదలయ్యాయి. అలాగే యువవాణి కార్యక్రమాలు ప్రతిరోజు ఒకప్పుడు 5:30 దేశమంతా వచ్చేది. ఆయా స్టేషన్లు వాళ్ళ వీలును బట్టి 5 గంటలకి 5:30 ఇప్పటికే ప్రసారం అవుతున్న కార్యక్రమాలు. ఇది 1969 జూలై 21 మొదలయ్యాయి. అలాగే ఫామ్ అండ్ హోమ్, వ్యవసాయానికి సంబంధించి, గృహానికి సంబంధించి 1969 అంటే ఫామ్ అండ్ హోమ్ యూనిట్స్ అనేవి మొదలయ్యాయి. అలాగే రేడియో రీజనల్ న్యూస్ యూనిట్స్, ఇవి చాలా ప్రధానం. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన బ్రాడ్ కాన్సెప్ట్ ఆకాశవాణిది. అందులో ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇన్ఫర్మేషన్ అన్నది చాలా, ఈ నేటికి ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ న్యూస్లో చెప్పారు అంటే అది ఒక ఆథెంటిసిటీ. ఆ న్యూస్ యూనిట్స్ 1950 నుంచి 1970 మధ్య కాలంలో, అంటే 1953 లక్నోలోను నాగపూర్లోను, ఆ తర్వాత దేశమంతా రకరకాల న్యూస్ యూనిట్లు అంటే రీజనల్ న్యూస్ యూనిట్స్ అంటాం. అలాగే మనకి విశాఖపట్నంలో 2017 న్యూస్ యూనిట్ వచ్చింది. అంతవరకు విజయవాడ హైదరాబాద్లోనే ఉండేవి, మనకి విశాఖపట్నంలో 2017 వచ్చింది. అలాగే తొలి ఎఫ్ఎం సర్వీస్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అంటే ఎక్కువ స్పష్టంగా స్టీరియో క్వాలిటీలో వినిపించే కార్యక్రమాలు, ఇవి 1977 జూలై 23 ప్రారంభమయ్యాయి. ఇది అప్పటి మద్రాస్ అనేవాళ్ళం, ఇప్పుడు చెన్నై స్టేషన్లో మొదలయ్యాయి. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం నేషనల్ ఛానల్ అన్నది రాత్రంతా కొనసాగే ఛానలు, ఇది 1988 మే 18 మొదలవడం జరిగింది. అలాగే డిటిహెచ్ 1998 ఇంటర్నెట్ రేడియో అంటాం, అది 2009 మొదలవడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఆకాశవాణి ప్రస్థానం. అలాగే ఇప్పుడు ఆకాశవాణి విశాఖ కేంద్రానికి వస్తే 1963 కేంద్రం ప్రారంభమైన 75 ప్రాంతంలో మనకి సంగీత కళాకారులు అపాయింట్ చేయడం జరిగింది, నియమితులయ్యారు. ఒక్కసారి అంటే సంగీత విభాగంలో వాళ్ళందరి పేర్లు ఒక్కసారి మనం తెలుసుకుందాం. యవటూరు విజయేశ్వరరావు గారు, కొమ్మండూరు కృష్ణమాచార్యులు గారు, ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు, కె రంగనాథం, శ్రీ వంకాయ నరసింహం గారు 75 ఆ ప్రాంతంలో నియమించబడ్డారు. ఆ తరువాత డాక్టర్ ఎంఎల్ నరసింహం గారు, మల్లాపరగడ జోగులాంబ, సత్యరంజన్ గంగేళి, వంకాయల వెంకటరామమూర్తి గారు, ముట్టూరు శ్రీనివాస నరసింహమూర్తి గారు, ఇందిరా కామేశ్వరరావు గారు, కె జ్ఞానానందం గారు, ఎన్సి మాధవ్ గారు, విష్ణుభట్ల సరస్వతి గారు, ట్యాగూర్ ప్రేమేంద్ర సింగ్, ఈ శంకర ప్రకాష్ గారు, ధర్మముల శేషగిరిరావు గారు, మొన్న ఇటీవల పదవీ విరమణ పొందిన ధనవాడ ధర్మారావు గారు. ఇప్పుడు ఆకాశవాణిలో మనకి క్యాజువల్ సింగర్స్ ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వాళ్ళతోనే మన కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. మరి కంపోజర్స్ విషయానికి వస్తే 1976 సూరి గారు పనిచేశారు చాలా కాలం, ఆ తర్వాత 1991 కెఎస్ చంద్రశేఖర్ గారు ఈ మ్యూజిక్ కంపోజర్గా పనిచేశారు. మరి వీళ్ళందరినీ ఈ సందర్భంలో తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
1: ముఖ్య అతిథి జీవీఎంసి అదనపు కమిషనర్ శ్రీ పల్లి నల్లనయ్య గారు మాట్లాడుతూ, వాణిజ్య విలువలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజాసేవే పరమార్థంగా పనిచేస్తున్న ఆకాశవాణి మనందరి వాణి అని అన్నారు. తెలుగు భాషను పరిరక్షించడంలో ఆకాశవాణి చేస్తున్న కృషిని అభినందించారు.
2: ఇప్పుడు మనం అందరం కూడా ఒక చారిత్రాత్మక సన్నివేశానికి సాక్షిభూతం అవుతున్నాం. ఇప్పుడు 90 కేవలం ఎటువంటి వాణిజ్య విలువ లేకుండా ప్రజాసేవే పరమావధిగా బాషిల్లుతున్న ఆకాశవాణి మనందరి వాణి, మనందరి బాణి, అమరవాణి, ఆనందవాణి, గగనవాణి. ఇది రేడియో ఆకాశవాణి అంటే ఒక రేడియో కేంద్రం కాదు, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, సమాచారానికి సంబంధించిన ఒక వారధి ఈ ఆకాశవాణి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు, పండిత పామర్ల వరకు రంజింపజేసే ఏకైక వాణిజ్య విలువలు లేని ప్రసార సాధనం ఏదైనా భారతదేశంలో ఉంది అంటే ఒక ఆకాశవాణి అని చెప్పక తప్పదు. ఈ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎంతోమంది కళాకారులకు, సంగీతజ్ఞులకు, స్వరకర్తలకు, గాయని గాయకులకు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి

0: వారి ప్రతిభని బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకాశవాణి అంటే ఇది అందరి వాణిగా భావిస్తూ, ముఖ్యంగా మన తెలుగువారిగా తెలుగు భాషను పరిరక్షించడంలో ఆకాశవాణి చేస్తున్న కృషి ఇంత అంత కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎఫ్ఎం రేడియోగా మనల్ని ఇప్పుడు చాలామంది అలరిస్తుంది. ఇది కూడా ఈ ఆకాశవాణి కూడా శ్రోతలు, దీనికి ఉన్న శ్రోతలు చాలామంది ఉన్నారు, సాంప్రదాయ శ్రోతలు. ఎందుకంటే కష్టజీవులకి ఇది ఇష్టమైన ప్రసార సాధనం. ఈ రేడియో వింటూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి శ్రోతలు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ కూడా ఇంతమంది ఉండబట్టి ఇక్కడికి చేరిన వాళ్ళందరూ కూడా సరస్వతి మూర్తులే, కళామూర్తులే, సంగీతజ్ఞులే. మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ శ్రీ రాంబట్ల నృసింహ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రసంగాల అనంతరం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం గ్రేడెడ్ సంగీత కళాకారులు పాడి వినిపించిన అలనాటి మధుర భావగీతాలు ఆహూతులను ఆకాశవాణి విశాఖపట్నం యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షిస్తున్న అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.
2: ఆకాశవాణి బహుజన హితాయ, బహుజన సుఖాయ, బహుజన శ్రుతాయ కూడా ఈ కార్యక్రమం స్వరారంభం కాబోతోంది, శుభారంభం కాబోతోంది.

గాయన కళాకారులు ఏ శివప్రసాద్ గారు, బి పవన్ కుమార్ చరణ్ గారు, ఎస్ సాయి సంపత్ గారు, ఏ శ్రావణి గారు, జి బినతి, ఏ లక్ష్మీ శైలజ గారు, అనంతర గీతం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి సాహిత్యం, సంగీతం తిరుపతి రామానుజ సూరి గారు, శ్రీ పవన్ కుమార్ చరణ్ సురభి శ్రావణి గారుల జంట కంఠాలలో వినబోతున్నది.

లక్ష్మీ శైలజ గారి కంఠంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో నీ జాడ కననైతిరా.

శ్రీ అంగాడి శివప్రసాద్ గారిది. అమ్మకన్న విలువైనది ములా సర్వేశ్వరరావు గారి రచన, తిరుపతి రామానుజ సూరి గారి బాణీ.

0: ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యమై సంగీత మాధుర్యంలో వాలలాడించింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి చెందిన ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు చెందిన ఉద్యోగులు, క్యాజువల్ అనౌన్సర్స్, ఆర్జేస్, న్యూస్ రీడర్స్, డిఈఓస్ తదితర సిబ్బంది అంతా ఈ కార్యక్రమ నిర్వహణలో తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సహాయ సంచాలకులు శ్రీమతి కె. ఇందిర గారు వందన సమర్పణ చేశారు. జాతీయ గీతాలాపనతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమం ఘనంగా ముగిసింది.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలు సంగీత కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ బిఎస్ చంద్రశేఖర్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ కృష్ణస్వరూప్, శ్రీ ఎం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. జరిగిన కథ ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

తరువాత జాతకరత్న మిడతం బట్లు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

0: తర్వాత అమ్మమాట చిత్రం నుండి పి సుశీల గానం.
1: సార్ సార్

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మధురిమ కార్యక్రమంలో చివరి

0: అలాగా
1: మీరింతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని

గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం, మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి, ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4

0: మిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి SMS ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సన్యాసమ్మ గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మవడూరి సూర్య ప్రసాదరావు మృదంగం. ముందుగా పురయ మమ కామ బిలహరి రాగం, ఆదితాళం శ్రీ నారాయణ తీర్థుల తరంగం.

తరువాత రాముడు రాఘవుడు, కానడ రాగం, ఆదితాళం, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తన

చివరిగా జగన్మోహాకార మోహనరాగం మిశ్రచాపతాళం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తన.

0: మీరింతవరకు భక్తి సంగీతం ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సన్యాసమ్మ గారి గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. ముందుగా స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 వస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో మంత్రి మాట్లాడారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ద ప్రాతిపదికన బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గత రాత్రి 4,31,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొంటూ,
1: దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేసినారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ అయిపోయినప్పుడు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్నమాట. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం చేయాలి.
0: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల విజయగాథలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, హెరిటేజ్ వాక్, చిత్రలేఖన పోటీలు, క్విజ్, ఫోటోగ్రఫీ, కథారచన వంటి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉచిత గైడెడ్ టూర్లు, లేజర్ షో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం

0: ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈరోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 ధర్మవరం చేరుకుంటుందని చెప్పారు. చేనేత కేంద్రమైన ధర్మవరం ప్రజల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్ వంటి అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచ పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వెలసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు భక్తిశ్రద్దలతో ఈరోజు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు తదితర మండలాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ
1: కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైనటువంటి మార్పు ఏమీ లేదు. ఆ తర్వాత 3 రోజుల్లో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు, mygov.in వెబ్సైట్ ద్వారా కానీ, నరేంద్ర మోదీ యాప్ కానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని

0: గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు, చంటి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన గీతం.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పివి పద్మిని గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక: ఓ సిద్ధి వినాయక, గణనాథ గజానన నీకు వందనం. గణనాథ గజానన నీకు వందనం. అగ్రపూజ నీకే, అగ్రతాంబూలము నీకే. అగ్రపూజ నీకే, అగ్రతాంబూలము నీకే. ఇంతకీ ఈ విషయం గమనించావా తండ్రి? ఈ విషయం గమనించావా తండ్రి? శైవులు శివపూజ మాత్రమే చేస్తారు, వైష్ణవులు దశావతారాలను పూజిస్తారు. శైవులు శివపూజ మాత్రమే చేస్తారు, వైష్ణవులు దశావతారాలను పూజిస్తారు. కానీ చిత్రంగా అందరూ తొలి పూజ నీకే చేస్తారు సుమా. చిత్రంగా అందరూ తొలి పూజ మాత్రం నీకే చేస్తారు సుమా. గణనాథ గజానన నీకు వందనం. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు నాట్య గానాలతో పండుగ చేసుకుంటాం. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు నాట్యగానాలతో పండుగ చేసుకుంటాం. ముద్ద కుడుములు, పత్రీ పుష్పాలు నీకిష్టం. నీ కథ విని అక్షింతలు వేసుకోవడం మాకు పుణ్యం. ముద్ద కుడుములు, పత్రీ పుష్పాలు నీకిష్టం. నీ కథ విని అక్షింతలు వేసుకోవడం మాకు పుణ్యం. గణనాథ గజానన నీకు వందనం. భక్తి శ్రద్ధలు నీకిష్టం, ధ్వని జల కాలుష్యాలు మాకిష్టం. భక్తి శ్రద్ధలు నీకిష్టం, ధ్వని జల కాలుష్యాలు మాకిష్టం. ఏమైనా అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి అంటాం. ఏమైనా అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి అంటాం. అయినా ఇవన్నీ పక్కన పెట్టి మట్టి గణపతిని పూజించి ఇంటిలోనే నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడి గణనాథుని కృపకు పాత్రులవుదామా? గణనాథ గజానన నీకు వందనం. శీర్షిక: తెలుగు భాషకు నీరాజనం. తెలుగు భాష తేనెలొలుకుతుంది. చందమామని బోలు అక్షరాలతో వెన్నెలలు వెదజల్లుతుంది. ఇక పోతన భాగవతము, మందార మకరందము, మొల్ల రామాయణం మరుమల్లెల పరిమళం. ఆపై త్యాగరాజస్వరాలు, అన్నమయ్య క్షేత్రయ్య పదాలు, రామదాసు కీర్తనలు సంగీతానికే హారతులు పడతాయి. తెలుగు భాష తేనెలొలుకుతుంది. ఆహా, కూచిపూడి నృత్యము తెలుగు తల్లికి ఆభరణం. ఆంధ్ర నాట్యం, యక్షగానం మన సాంప్రదాయపు సౌరభం.

తెలుగు భాష తేనెలొలుకుతుంది. అందుకే మరి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని బ్రౌందొర అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికారు. తెలుగు భాషలో ఎన్ని ప్రాంతీయాలున్నా దేనికదే ప్రత్యేకం, దేని అందం దానిదే మరి. ఇక తెలుగు వ్యాకరణం ఒక అద్భుతం, తెలుగు వ్యాకరణం ఒక అద్భుతం. తెలుగువారిగా జన్మించడం మన అదృష్టం, తెలుగువారిగా జన్మించటం మన అదృష్టం. జై తెలుగు తల్లి. శీర్షిక అవయవ సంపద. ఓ మానవుడా, నువ్వు కోట్లకి పడగెత్తావు కానీ ఎప్పుడూ పేదవాడిని అనుకుంటావు. ఇంకా సంపాదించాలి అనుకుంటావు. నీవసలు ఎంత మందమతివిరా. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, ఈ పంచేంద్రియాలు నీకు ఎనలేని సిరులు. మంచి విని, మంచి చూసి, మంచి మాట్లాడి పరిశుద్ధత పాటించావంటే నీ ఆరోగ్యమే నీకు మహాభాగ్యం. నీ చిన్ని మెదడు, పెద్ద మెదడు ఇచ్చే ఆదేశాలను పాటించే నీ శరీర అవయవాలన్నీ నీకు ఎనలేని ధనం. ఇక నీ హృదయము, కాలేయము, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, ఇతర శుద్ధి యంత్రాలు నిరంతరము పనిచేసే కర్మాగారాలు. ఎంత వెచ్చించినా నువ్వు కొనలేనివి. ఇక నీ ఎముకల నిర్మాణం, ధమనులు, శిరలు, నాడీమండలం, కరములు, చరణాలు, ఇతర కర్మేంద్రియాలు, వీటికి ఏ సిరి సంపదలు సరితూగవు కదా. అసలు ఏ ప్రాణికి లేని మనసు నీకు దైవం ఇచ్చాడు. నువ్వు నవ్వగలవు, ఏడవగలవు, మాట్లాడగలవు. రక్తదానంతో, అవయవదానంతో మరణాంతర జీవితం కూడా పొందగలవు. అందుకే యోగాభ్యాసం చేసి, వ్యాయామం చేసి తనువులోని అణు అణువున ఆరోగ్యం నింపుకో. వ్యసనాలకు దూరంగా ఉండు. మంచి అలవాట్లకి చేరువగా ఉండు. సద్బుద్ధి, సద్భావం సాధించి ఆరోగ్యపు ఐశ్వర్యం పెంచుకో. ఓ మానవుడా, నువ్వు కోట్లకి పడగెత్తావు తెలుసా. శీర్షిక ఎంత హాయి. లేత నీరెండలో, పిల్ల తెమ్మెరలో, చిన్ని చిన్ని చినుకులలో ఎంత హాయి. మట్టి వాసనలో, హరివిల్లు వంపులో, అసలు ఈ అద్భుతమైన ప్రకృతిలోనే ఎంత హాయి. అలాగే కలల కవ్వింతలో, వయసు తుళ్ళింతలో, నిండు జాబిల్లిలో ఎంత హాయి. పండువెన్నెలలో, నీరవమైన రేయిలో, కెరటాల సవ్వడిలో ఎంత హాయి. ఇంకా పసిపాప ఊసులలో, బోసి నవ్వులలో, జోల పాటలలో ఎంత హాయి. సప్తస్వరములలో, మధుర గీతాలలో, మంచి మనసులలో ఎంత హాయి. మరి ఇంత హాయిని అనుభవిస్తున్న ఓ మానవుడా, ఎందుకలా ఎప్పుడూ దిగులుగా ఉంటావు. ఆ దైవం మనకొసగిన ఈ వరాలను ఎందుకు గుర్తించవు. శీర్షిక పాడవే ఓ కోయిల. ఓ కోయిల ఎలా పాడాలో తెలుసా. ఆమని అలా ఆగిపోవాలి. హృదయ వీణ తీగలు సరిచేసి శృతిలో పాడాలి. కాలం కమ్మగా, కలలా సాగిపోవాలి. ఓ కోయిల ఎలా పాడాలో తెలుసా. నీ గానమధురిమకి వనమంతా విరిసిపోవాలి. నీవు పలికే స్వాగతానికి వసంతుడు మురిసిపోవాలి. ఓ కోయిల ఎలా పాడాలో తెలుసా. నీ గానముతో ఊహలకందని ఆమని అందం, మాటలకందని మధురానందం, ప్రతి హృదయం పరవశమొందాలి. ఆ దివియే ఈ భువికి ఎదురుగా నిలవాలి. ఓ కోయిల ఎలా పాడాలో తెలుసా. ఆమని అలా ఆగిపోవాలి. శీర్షిక ఎన్ని కలలో. నేను నిన్న ఒక కమ్మని కలగన్నాను. ఆ కల నిజం అనుకున్నాను. నా దేశం ఒక నందనవరమట. ప్రజలందరూ విరబూసిన విరులట. ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణమట. ప్రతి ఇల్లు ఆనంద నిలయమట. ఎన్నికలన్నవి లేనేలేవట. అర్హతకే పట్టాభిషేకమట. ప్రజలందరిదీ ఒకటే మాటట.

0: దేశ ప్రగతియే వారి గమ్యమట. ఓటుకు నోట్లు లేనే లేవట, మద్యపు సెలయేళ్ళు కానరావట, కుట్రలు కక్షలు హత్యలు లేవట, మానవత్వమే విలసిల్లెనట. విద్యా వైద్యం ఉచితమేనట, ప్రతిభకి పట్టం కట్టేరట, అవినీతికి తావు లేనే లేదట, న్యాయదేవతే రాజ్యమేలేనట. ఇంతలో మెలుకు వచ్చింది, కళ కరిగిపోయింది. అయినా సరే నేను మళ్ళీ కలగంటాను, అది నిజమవుతుందని అనుకుంటాను. శీర్షిక: ఓ రచయిత నీకు వందనం. ఓ రచయిత నీకు వందనం, నీ వలనే కదా ఈ జగతికి నవనందనం. నీ వలనే కదా ఈ జగతికి నవనందనం. మహాకావ్యాలను రచించి మానవాళికి నీవు అందించావు. మహాకావ్యాలెన్నో రచించి మానవాళికి నీవు అందించావు. అజ్ఞానపు తిమిరాన్ని హరించి సుజ్ఞానపు వెలుగునే ప్రసరించావు. ఓ రచయిత నీకు వందనం. ప్రకృతిలోని అందాలకు అద్దం పట్టావు, మనసు పులకరించేలా గీతికలల్లావు. ప్రకృతిలోని అందాలకు అద్దం పట్టావు, మనసు పులకరించేలా గీతికలు అల్లావు. చెంతమామ కథలతో, నవల సుమాలతో సాహితీ పరిమళాలు వెదజల్లావు. చందమామ కథలతో, నవల సుమాలతో సాహితీ పరిమళాలు వెదజల్లావు. ఓ రచయిత నీకు వందనం. సాహిత్యము లేనిదే సంగీతము లేదు, సంగీతము లేనిదే నృత్యము లేదు. సాహిత్యము లేనిదే సంగీతము లేదు, సంగీతము లేనిదే నృత్యము లేదు. సాహిత్య సంగీత సుస్వరాలతో, సాహిత్య సంగీత సుస్వరాలతో పగలే వెన్నెలగా జగమే ఊయలగా మార్చేస్తావు. పగలే వెన్నెలగా జగమే ఊయలగా మార్చేస్తావు. ఓ రచయిత నీకు వందనం. కవితలతో దేశభక్తి పొంగిస్తావు, ప్రజలలోన చైతన్యం కలిగిస్తావు. కవితలతో దేశభక్తి పొంగిస్తావు, ప్రజలలోన చైతన్యం కలిగిస్తావు. అవినీతిపైన కొరడానే ఝళిపిస్తావు, అవినీతిపైన కొరడానే ఝళిపిస్తావు. కత్తికన్న కలమే పదుననిపిస్తావు, కత్తికన్న కలమే పదుననిపిస్తావు. ఓ రచయిత నీకు వందనం. నీ వలనే కదా ఈ జగతికి నవనందనం.
1: మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పివి పద్మిని గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ పాఠశాల శ్రీకాకుళం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. బాలభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం తొలత సరస్వతి నమస్తుభ్యం శ్లోకంతో ప్రారంభించడానికి 5వ తరగతి విద్యార్థి డి ఈశాంత్, 3వ తరగతి విద్యార్థి కేఎస్ మణికంఠ సిద్ధంగా ఉన్నారు.

0: ఇప్పుడు ఈ దేశం మనదని పాడరా అనే దేశభక్తి గీతాన్ని 6వ తరగతి విద్యార్థి ఆర్యఆర్ భవేష్ ఆలపిస్తారు.
1: ఈ దేశం మనదని పాడరా పాడరా, సమభావం సంకేతమని చాటరా చాటరా, ప్రభాత పదాన త్రివర్ణ

మణి చాటరా చాటరా ప్రభాత పదాన త్రివర్ణ పతాకమై ప్రభాత పదాన త్రివర్ణ పతాకమై సమత మమతల మధుర భావంటెను మన దేశం.

చాటెను మన దేశం విభిన్న జాతుల సమైక్యపరచి పూసిన మధుమాసం. మన విభవం హిమాలయం జనహృదయం సుమాలయం. మన విభవం హిమాలయం జనహృదయం సుమాలయం. ఇది మానవ దేవాలయం, ఇది మానవ దేవాలయం. ఈ దేశం మన

శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత బాణం.

0: ఖండం ఒక అమృత భాండం.
1: ఇప్పుడు పద్యాలు చెప్పడానికి 5వ తరగతి విద్యార్థి కే హేమంత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు.
2: వెలుగు రాక ముందే వేగ నిదురలెమ్ము, పొద్దు బొడవ నిదుర బోవరాదు, సోమరితన మేల శుచి శుభ్రములయందు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. భావం ఓ తెలుగు బిడ్డ, తెల్లవారక ముందే నిద్ర లేవాలి, తెల్లవారిన తరువాత కూడా నిద్రపోవడం మంచిది కాదు, సోమరితనం పనికిరాదు, శుభ్రంగా ఉండాలి. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సి తుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినుర వేమ. భావం ఓ వేమ, వేరు పురుగు వేరును తొలిచి చెట్టును పాడు చేస్తుంది, అట్లాగే చీడ పురుగు చెట్టుపై చేరి చెట్టును పాడు చేస్తుంది. కీడు చేసేవాడు గుణవంతుని కూడా చెడగొడతాడు.
1: ఇప్పుడు నగర్ నగర్ ఔర్ గావ్ గావ్ అనే దేశభక్తి గీతాన్ని 5వ తరగతి విద్యార్థినులు కేవిఎస్ ప్రసీద, డి రోష్ని, ఎండి సిదిక ఆలపిస్తారు.
3: లెల్ల

0: ఇప్పుడు మంచి నీతి కథ చెప్పడానికి 10వ తరగతి విద్యార్థిని ఎండిఎం బేగం సిద్ధంగా ఉన్నారు. విందామా?
1: ఆప్ సబ్కో నమస్కార్. మే ఆజ్ ఆప్ సబ్కో ఏక్ నీతి పరక్ కహానీ సునానే జా రహీ హూ. పతా హే ఆప్ సబ్కో ఉస్ కహానీ కా నామ్ క్యా హే? నాగ్ ఔర్ చీ.

0: चींटियाँ। एक घने जंगल में एक बड़ा सा नाग रहता था। रात भर वह अपने भोजन की तलाश में रहता और दिन निकलने पर अपने बिल में जाकर सो जाता था। धीरे धीरे वह मोटा होता गया। वह इतना मोटा हो गया कि बिल के अंदर बाहर आना जाना भी धूबर हो गया। आखिरकार उसने बिल को छोड़कर पेड़ के नीचे रहने की सोची और एक विशाल पेड़ की खोज की। उसे बहुत बड़ा पेड़ मिल गया, लेकिन उस पेड़ की जड़ों में चींटियों की बांध भी थी और उनके साथ रहना नाग के लिए असंभव था। नाग ने उन चींटियों से कहा, मैं सर्पराज नाग हूँ, इस जंगल का राजा। मैं तुम चींटियों को आदेश देता हूँ कि तुम यह जगह छोड़कर कहीं और चले जाओ। पर चींटियों ने नाग की इस धमकी पर कोई ध्यान नहीं दिया, पर पहले की तरह अपने कामकाज में जुटी रही। नाग यह देखकर क्रोधित हो गया और बांबी के निकट जा पहुंचा। यह देख हजारों चींटियां उस बांबी से निकलकर नाग से लिपटकर उसे काटने लगी। नाग बिलबिलाने लगा। नाग ने चींटियों को हटाने की बहुत कोशिश की, लेकिन असफल रहा। कुछ ही देर में उसने वहाँ तड़प तड़प कर दम तोड़ दिया। इस कहानी से हमें शिक्षा मिलती है कि बुद्धि से कार्य करने पर शक्तिशाली शत्रु को भी ध्वंस किया जा सकता है।
1: ఇప్పుడు సామెతలు చెప్పటానికి 7వ తరగతి విద్యార్థినులు ఎం సంతోషి, కే దీపిక సిద్ధంగా ఉన్నారు. విందామా.
2: మొదటి సామెత, అతి రహస్యం బట్టబయలు. వివరణ: ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నంలో అతిగా ప్రయాసపడి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే ఆ రహస్యం కాస్త బట్టబయలయ్యే ప్రమాదం ఉందని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. రెండవ సామెత, అఆలు రావు కానీ అగ్రతాంబూలం కావాలట. వివరణ: అర్హత లేనివారు కూడా అందలం ఎక్కాలని ప్రయత్నం చేయడాన్నే ఈ సామెత తెలియజేస్తుంది. మూడవ సామెత, అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే. వివరణ: పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు ఊరుకోడు, కానీ స్త్రీల కోపం తాత్కాలికమైనది, వేడి తగిలిన వెన్నలాగా కరిగిపోతుందని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. నాలుగవ సామెత, ఊరంతా చుట్టాలు ఉట్టికట్టే తోవలేదు. వివరణ: మనకి మనం ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మన చుట్టాలే అని అనుకుంటాం, కానీ మనకి ఏదైనా అపకారం వస్తే సహాయం చేయడానికి ఏ దారి ఉండదని ఈ సామెత అర్థం. ధన్యవాదాలు.
3: సామెత, కాకరకాయ చెట్టుకి పానకం పోసినట్టు. ఎలాగంటే మూర్ఖుడికి ఎంత విద్య నేర్పినా తను మంచివాడు కాలేడు. ఎలాగంటే కాకరకాయ చెట్టుకి ఎంత పానకం పోసినా దానికుండే కాయలు తీపిగా మారలేవు కదా అని ఈ సామెత తెలియజేస్తుంది. కర్ణునితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. అంటే దుర్యోధనుడి బలం కర్ణుడు. కర్ణుడు చనిపోయిన తరువాత భారత యుద్ధం అయిపోయినట్లే, అలాగే కార్తీకంతో వానలు కూడా ముగిసినట్లే అని ఈ సామెత అర్థం. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? అంటే ఇప్పుడు మనం సమయానికి ఆగమంటే ఆగుతుందా? సమయం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు, ఆ సమయానికి మనం చేరుకోవాలి అని ఈ సామెత తెలియజేస్తుంది. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. అంటే గుడికి వెళ్లే ముందు చెప్పులు బయట విడిచిపెడతాం, దేవుడి దగ్గరికి వెళ్ళి నించుంటాం, కానీ దృష్టి మొత్తం ఆ వదిలిన చెప్పుల మీదే ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలి అని ఈ సామెత తెలియజేస్తుంది. ధన్యవాదం.
1: పాత రోజుల్లో ప్రజలు రకరకాల రోగాలకు గురై ఆపరేషన్లు చేయించుకొని 4-5 ఏళ్ళు అనారోగ్యానికి గురై చనిపోతుండేవారు. ఇప్పుడు మాత్రం దురదృష్టవశాత్తు కేవలం జ్వరంకే చనిపోతుండటం చాలా బాధాకరం. ఆ మహమ్మారి జ్వరమే డెంగ్యూ. దీని నుంచి ఎలా బయటపడవచ్చునో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వివరించడానికి 6వ తరగతి విద్యార్థిని ఎస్ చాందిని వస్తుంది. విందామా.
4: నేను ఈరోజు అందరినీ భయపెడుతున్న డెంగ్యూ జ్వరం కోసం చెప్పాలనుకుంటున్నాను. డెంగ్యూ కూడా ఒక రకమైనటువంటి వైరల్ జ్వరం. సాధారణంగా వైరల్ జ్వరాలంటే భయపడం, కానీ డెంగ్యూ అనగానే భయపడిపోతున్నా. సరైన అవగాహన ఉండి ఆహారం తీసుకోగలిగినా ఎలాంటి జ్వరాలతోనైనా పోరాడవచ్చు, నిర్భయంగా ఉండవచ్చు. డెంగ్యూ ఎడస్ అనే దోమకాటు వల్ల ప్రబలుతున్న ఒక వైరల్ జ్వరం. దోమలన్నీ అరికట్టడం వల్ల ఎన్నో రకాల జ్వరాలు అరికడుతున్నట్టే ఈ డెంగ్యూ కూడా వ్యాప్తి చెందకుండా అరికట్టచ్చు. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి జ్వరం రాగానే అని అందరిలో

0: ఒక అపోహ ఉంది. అసలు ఈ ప్లేట్లెట్స్ అంటే ఏంటి? ఎలా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు? అసలు ఏ ఏ సందర్భాల్లో ప్లేట్లెట్స్ పడిపోతాయో తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ప్లేట్లెట్స్ ముఖ్యంగా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఒక మనిషిలో 3-4 లక్షల ప్లేట్లెట్స్ కౌంట్ ఉండాలి. ఒకవేళ ఈ కౌంట్ తగ్గితే నీరసం, గుండెదడ, బీపీ మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. మరీ తగ్గితే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ ప్లేట్లెట్స్ కౌంట్ జ్వరం వల్లే కాదు, శరీరంలో వచ్చే చాలా రకాల ఇబ్బందులు, ఉదాహరణకు వడదెబ్బ వల్ల కూడా ఈ ప్లేట్లెట్స్ పడిపోతాయి. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా కాపాడుకోవచ్చు. డెంగ్యూ జ్వరం లక్షణాలు. శరీరంలో వచ్చే ఈ ఇబ్బంది అయినా జ్వరంతోనే బయటపడుతుంది. అలాగే డెంగ్యూ కూడా విపరీతమైన జ్వరం కనిపిస్తుంది. కళ్ళు నొప్పి, కళ్ళు కదిపేటప్పుడు బాధ, కండరాల నొప్పి, నీరసం, వికారం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ జ్వరం రాకుండా లేదా ఒకవేళ జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ పడిపోకుండా తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే బీట్రూట్, క్యారెట్, వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని వృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. వారంలో 2 సార్లు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. దానిమ్మ, యాపిల్ మొదలైన ఎర్రని పండ్లలో రక్తాన్ని సమృద్ధి చేసే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం, ఎండుద్రాక్ష మొదలైన డ్రై ఫ్రూట్స్లో 30% సహజంగా ఐరన్ ఉంటుంది. ఇది మన రక్త కణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. వెల్లుల్లి సహజంగా మన ఒంట్లో ఉండే వైరస్, బ్యాక్టీరియా మొదలైన హానికారకమైన క్రిములని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఎలాంటి అనారోగ్యాలతో అయినా పోరాడే బలాన్ని చేకూరుస్తాయి. జ్వరంతో బాధపడుతున్న వారు నీరసం దగ్గరికి రానివ్వకుండా ద్రవ పదార్థాలు అంటే ఓఆర్ఎస్ లాంటివి ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే డెంగ్యూ నుంచి నిశ్చితంగా ఉండొచ్చు. ధన్యవాదములు.
1: ఇప్పుడు సత్రహసాల్ స్వతంత్రతక అనే దేశభక్తి గీతాన్ని 10వ తరగతి విద్యార్థినులు ఎస్ హేమలత, బి జ్యోతిక ఆలపిస్తారు. విందామా?

0: ఎన్నో విశిష్టతల సమాహారం శ్రీకాకుళం జిల్లా. చాలామందికి తెలియని ఆ ప్రత్యేకతల గురించి వివరించేందుకు 8వ తరగతి విద్యార్థిని ఎం జాష్ని వస్తున్నది.
1: శ్రీకాకుళం ఇదే పేరుతో కాకుండా గతంలో ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర, సిక్కోలు, గుల్షనాబాద్గా పిలువబడుతూ చరిత్రలో చెప్పబడినది. చరిత్ర ప్రకారం శ్రీకాకుళం కళింగ రాజ్యంలో భాగంగా చెప్పబడినది. వంశధార, నాగావళి, చంపావతి, బహుద నదులు శ్రీకాకుళం జిల్లాలో పారే ముఖ్యమైన నదులు. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణంలో 5837 చదరపు మీటర్లు మరియు 193 కిలోమీటర్లు తీర ప్రాంతం కలిగి ఉంది. శ్రీకాకుళం సముద్ర మట్టానికి 56 అడుగుల ఎత్తులో ఉన్నది. శ్రీకాకుళంలో అనేక పురాతన ఆలయాలు, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి అరిసవిల్లి, శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం శ్రీకాకుళంకు 1.6 కిలోమీటర్లు దూరంగా ఉన్నది. శ్రీకూర్మం, విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఈ దేవాలయం 11వ శతాబ్దం కాలం నాటిది. శ్రీముఖలింగం, ఇది 9వ శతాబ్ద కాలం నాటి దేవాలయం. ఈ ఆలయంలో శిల్ప సంపదకి భారతీయ ఆర్యశైలి బాగా కనబడుతుంది. కళింగపట్నం, ఇది మొదట్లో చిన్న నౌకాశ్రయం. ఐరోపా వర్తకులు, ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నివసిస్తూ ఈ పోర్టును ఉపయోగించేవారు. శ్రీకాకుళంలో ప్రసిద్ధ జామా మసీదు కూడా ఉన్నది. కవిటి మండలం ఉద్దానం ఉద్యానవనంగా పేరుగాంచినది. ఈ మండలం జీడిపప్పు, కొబ్బరికి ప్రసిద్ధి. ఈ జిల్లాలో విస్తీర్ణంలో 12% అంటే 68641 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 38 రెవెన్యూ మండలాలు, 1870 గ్రామాలు, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి.
0: ఇప్పుడు నమస్తే మహామాయే అనే శ్లోకంను 10వ తరగతి విద్యార్థిని కే కీర్తి ఆలపిస్తారు.

0: శుభం. ధన్యవాదం.
1: మీరింతవరకు ఆక్స్ఫర్డ్ స్కూల్ శ్రీకాకుళం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత ఆర్ పల్లవి.
2: మీరింతవరకు ఆక్స్ఫర్డ్ పాఠశాల శ్రీకాకుళం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మన్నే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్ర

0: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
1: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
0: తమ దయ వల్ల.
2: వందనాలు మహారాణి, వందనాలు.
1: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
2: తమరి దయ.
3: నమస్కారం అమ్మా.
4: నమస్కారం అమ్మా.
1: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
0: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటివారు.
1: అందరూ ఆశీనులకండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
0: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తరువాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
2: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
1: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
2: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
3: ఇందులో మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు మహారాణి.
1: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
5: సంతోషం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాణి.
0: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
1: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ప్రెంచిదొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
6: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
7: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపనవారు తెలుసుకోవచ్చా?
1: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 20 ఏళ్లు దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
0: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
2: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
5: ఈ జంపల వారు,
6: ఈ దాట్ల వారు,
8: ఈ దంతులూరు వారు కూడా,
4: ఈ వత్సవాయి వారు,
6: ఈ నడింపల్లి వారు,
2: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
5: అవును, శిరసావహిస్తాం.

0: జయము జయము కళింగ విజయనగర సంస్థానాదీశ పూసపాటి వంశ తేజో తిలక ఆనంద గజపతి మహారాజా వారు వేంచేస్తున్నారహో.
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులు కండి. ఆ దివాను బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచివారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య, అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చెయ్యగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచివారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచివారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దారులందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నరనరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాజు

0: ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు మన సర్దార్లందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
1: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన ఉసిదొరకు నరనరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాణ్ణి నేను విడిచిపెట్టేది లేదు.
0: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటుపడిన విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సి వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
1: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
0: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
1: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
2: దివాన్ గారు,
1: మహారాజా,
2: ఈనాటి ముఖ్య విషయాలు ఏమిటో తెలియజేస్తారా?
1: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
0: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
2: ఇంకా చెప్పవలసిందేమైనా
1: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
3: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజా వారు ఏం చేస్తున్నారు?
2: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
1: అవశ్యం మహారాజా.
2: బుస్సీదొర గారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
4: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
2: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్పబలం, మా ప్రజల కోరిక.
4: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక నీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
2: ఇదేమిటి బుస్సీదొర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
4: దేని గురించి మీరనేది?
2: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
4: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగదీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపహారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
2: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
4: ఆనందరాజా, ఏముంది? మీ రాజావారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు, అంతే.
2: అది కాదు దొరగారు,

0: మీ రక్షణలో ఉన్న మా రాజావారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
1: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదలా బుసీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు. బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుసీధర్ వారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
1: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుసీదోరా, మీ తప్పంతా మా రాజావారిపై వేస్తున్నారు? సేనానిగా నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
1: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాగించను. ఇదే ఫ్రెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుసీదొర గారు, మీరిలా మా రాజావారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
1: ఈ ఫ్రెంచి వారి సంగతి మీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తా.
0: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సీ పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాత, దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చిత్తం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆసీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయవల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజా వారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, బెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురు దెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు. ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరంపైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను, పెద్దాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు, పెద్దాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి

0: వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనందరాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
0: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ఉండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: ఆహా, బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
0: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
2: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
2: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడి అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుణ్ణి చేశాను.
2: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
0: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
2: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన్న విజయరామరాజు పక్షాన నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
2: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలం సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దార్లు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
2: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముణ్ణి తీర్చిదిద్దండి. ఏమంటారు?
0: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
2: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే బుచ్చన్న గారు, నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
1: శుభం పలికారు.
0: మంచి శుభపరిణామం రాజమాత.

0: మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయి, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరోరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం

0: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
1: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు.
0: త్వరా
1: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో మీ ప్రాణాలే కాదు, మీ కుటుంబం మొత్తం తెలిసింది కదూ.
0: త్వరా సోత్తారుగా నా శాఖ సఖ్యం.
1: ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
0: సిద్ధం ద్వారా.
1: వెళ్ళు.
2: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేంచేస్తున్నారు.
3: అన్నగారిని లోనికి తీసుకునిరా.
4: అంతా క్షేమమే కదా సోదరా.
3: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
4: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
3: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
4: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించేవారిని ఎదురుస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాము. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
3: అవును అవును.
4: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనమంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
3: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
4: ఏమిటి? మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
3: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
4: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
3: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
1: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నావే. అయితే నా పెత్తనానికి మోసం రాకుండా చూసుకోవాలి.
4: అలాంటిదేమి లేదు విజయరామరాజా,
1: అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
3: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
4: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా

0: మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
1: రాజు నన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
0: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
1: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకొని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
0: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
1: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
0: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
1: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి, తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జయము జయము మహారాజా, జయము జయము,
1: జయము జయము మహారాజా, జయము జయము
0: మహారాజా. వందనం.
2: అందరూ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కాని దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దైవంలా ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యుణ్ణి ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్పగారు.
6: మహాప్రభు.
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
2: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
5: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్తలంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
2: ఎంత కష్టం వచ్చింది రాయనా. మరి ఇప్పుడు నీవు

0: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
1: ఓహో, అలాగా?
0: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
1: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది, భయపడకు. నేటి నుండి నీకు మూడు పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
0: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
1: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నా. సంతోషమేనా?
0: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
1: ఇంకో మాట
0: ప్రభు,
1: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి, ఆ రామతీర్థస్వామి సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యాప్రదానం జరుగుతుంది.
0: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
1: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
0: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.

0: ఈ మధ్యకాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
1: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
0: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కానీ వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
0: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
1: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలనా విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
0: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచ్ వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
1: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీష్ వారికి దాసోహము అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కాని అంత జననష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
0: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
1: మన సర్దారులకు ప్రజలకు నేను

0: అంటే అమిత గౌరవం.
1: అవును,
0: అందుకే ఆ తెల్లవాళ్ళు మన సంస్థానాన్ని మూడు భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్ళు వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి, రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు.
1: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
0: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
1: అలాగే చెప్పండి ప్రభు.
0: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
1: సెలవేంటి ప్రభు?
0: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
1: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: Long live the Queen!
1: Long live the Queen!
0: Long live England!
1: Long live England!
0: Long live East India Company!
1: Long live East India Company!
2: Long live our beloved Chief and Counselor Vaidyapada!
1: Long live!
2: Long live!
3: Long live!
0: Long live!
4: Now let us come to the point. మనకు హెడ్ఏక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? మీ పని పూర్తయిందా?
5: Yes sir. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
4: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పెటామ్ కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
5: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ గాని మచిలీపట్నం గాని వెళ్తాడట.
4: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మానవేందుకు చూసుకోవాలి. మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
6: సార్, సార్, ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
4: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్స్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
5: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
4: ఎస్, యూఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్. మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్లమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్.

0: ను మళ్లీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
1: మేము యుద్ధానికి సిద్ధం. వి ఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
3: లాంగ్ లివ్.
4: మహారాజా జైన్ జైన్. ఈ తెల్లదొర మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
5: రండి, వెల్కమ్.
6: ఈ లెటర్ ఫ్రెండర్ గాస్ట్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
5: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
6: మిస్టర్ విజయ రామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లీవ్ పద్మనాభం ఇమ్మీడియట్లీ.
7: తెలుదురా, మా మహారాజుని బెదిరిస్తావా?
5: ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు.
8: జై అనంత పద్మనాభ.
9: జై అనంత పద్మనాభ.
8: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి.
10: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి.
8: జై అనంత పద్మనాభ.
9: జై అనంత పద్మనాభ.
11: మహారాజుకు
10: జయము జయము.
11: విజయనగర సంస్థానానికి
10: జయము జయము.
5: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
10: సిద్ధం.
9: సిద్ధం.
11: మహారాజుకు జయం. మహారాజుకు జయం.

సోల్జర్స్ తెల్లవారుతోంది, రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్రరాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతిరాజు,

0: ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి, యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీరస్వర్గమో మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ,
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై జై వైరి బాంబు,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై వైరి బాంబు,
3: జై మహారాజుకు,
2: జై
3: విజయ రామరాజుకు,
2: జై
3: మహారాజుకు,
2: జై
3: విజయ రామరాజుకు.
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు, నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తా. సోల్జర్స్ ఫైర్ అండ్ ఫైట్. సోల్జర్స్ రాజును ఎదిరించండి. టార్గెట్ ద కింగ్, కిల్ హిమ్.
5: మహారాజా, మహారాజా, ఏం ఎక్కడిపోతు రాజు. మహారాజా, మీపైనే దాడి జరగబోతుంది. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి, అందరూ ఆయుధాలు సన్నించండి. ఎల్లవాడిని దురుమాడండి.
4: సోల్జర్స్ అటు చూడండి, 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. స్మాష్ దెం. ఒక్కరు, ఏ ఒక్కరు మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, ఫైర్ ఫైర్
6: ఫైర్.
4: Well done, soldiers. Well done. All are dead. Oh. All are dead. Andaru chacharu. Okkalu kaadu, iddaru kaadu, 300 warriors dead.

మహాభయుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకట రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న, శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు, శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు, శ్రీ పి శివప్రసాద్, బుస్సి, శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు, ఆగంతకుడు శామ్యూల్స్, శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప, శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ, శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ, శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

సినిమా పాటు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు సమయం 4:05 అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై సాయంత్రం 5 గంటలకు తర్వాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు యువవాణి యోజనుల కార్యక్రమం వింటారు.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎంతగానో అలరించే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈనాటి అంశం హాబీ మ్యాక్సింగ్. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు, ఫోన్లలో మనందరం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇది నిన్న మొన్నటి మాట, కానీ ఇటీవల జెన్ జీ తరం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ను పక్కన పెట్టి తమ యొక్క అభిరుచులపై దృష్టి సారిస్తున్నారు. ఎందుకు అని అడిగితే, బర్నౌట్కు దూరంగా ఉంటూనే మానసిక ప్రశాంతతను పొందడానికి అని చెబుతున్నారు. ఇప్పుడు హాబీ మ్యాక్సింగ్ అనే ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ హాబీ మ్యాక్సింగ్ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక పాట విందాము.

ఫ్రెండ్స్, జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు కదా. మనం విన్నాము యువవాణి యువజనుల కార్యక్రమంలో హాబీ మ్యాగ్జిన్ గురించి. ఇంటి పనులు, కెరీర్ బాధ్యతలతో ఈ రోజుల్లో చాలామంది తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో కొన్నిసార్లు బర్న్అవుట్కు లోనవుతున్నారు. వీటికి తోడు కాస్త ఖాళీ సమయం దొరికిందని కాలక్షేపానికి ఫోన్ వాడితే ఆ ఒత్తిడి, చిరాకు మరింత పెరిగిపోతుంది. ఈ మానసిక సమస్యల నుండి బయటపడేందుకు జెన్ జీ తరం హాబీ మ్యాగ్జిన్ను అలవాటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఫోన్కి బదులుగా అభిరుచులతో కాలక్షేపం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గార్డెనింగ్, క్రాఫ్టింగ్, వంట చేయడం, కొత్త పనులను అలవాటు చేసుకోవడం, ఇలా ఎవరికి నచ్చిన పనుల్లో వారు నిమగ్నమవుతూ ఉండడం అన్నమాట. ఇవి ఇటు డిజిటల్ డిటాక్స్ని అందిస్తున్నవే, అటు మానసిక ప్రశాంతతను సొంతం చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే హాబీ మ్యాగ్జిన్ను పాటించే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. ఇలా మనకు నచ్చిన పనులు చేయటం వలన వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కాలక్షేపం కోసం మనకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లైన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయంట. దీని ద్వారా రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మరో పాట విందాము.

0: అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట విన్నారు. ఫ్రెండ్స్, మనం వింటున్నాం యువవాణి యోజనల కార్యక్రమం. ఇందులో హాబీ మ్యాక్సింగ్ గురించి తెలుసుకుంటున్నాము. ఒంటరితనం, ఆందోళన, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ అభిరుచులు ఓ నేస్తంలా తోడ్పడతాయి అంటున్నారు. ఒక ఔషధంలా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఫలితంగా ఆయా సమస్యల నుండి బయటపడి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సవాళ్లతో కూడుకున్న పనులు చేయటం వల్ల మెదడు మరింత పదునుగా మారుతుందని, దీని ద్వారా ఏకాగ్రత, సృజనాత్మకత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అభిరుచుల్లో భాగంగా ఆటలు ఆడడం, డాన్స్, గార్డెనింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టడం వలన శరీరానికి చక్కని వ్యాయామం అందుతుంది. దీని ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఖాళీ సమయాల్లో కాలక్షేపానికి ఆయా అభిరుచులపై దృష్టి పెట్టడం వలన గుండెపోటు, మతిమరుపు వంటి సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు మొబైల్ ఫోన్లోనే ఉండిపోవడం, అలాగే నిద్ర లేచిన వెంటనే కొంతమంది మొబైల్, ఇంటర్నెట్ ఆన్ చేసేస్తూ ఉంటారు. దీని వలన హార్ట్ బీట్ అవన్నీ కూడా బాగా పెరిగిపోవడము, ఒత్తిడి హార్మోన్స్ బాగా పెరిగిపోవడము జరుగుతూ ఉంటుందంట. మనం ఏం చేయాలంటే, మన హాబీస్ మాత్రమే, హాబీ మ్యాక్సింగ్ మాత్రమే పాటించాలి. దీనివలన ఒంటరితనం, ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలన్నీ కూడా తగ్గుతాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి శరీరాన్ని, ఆకృతిని తయారు చేస్తుందని చెప్తూ ఉన్నారు. పాట విందాము. వినే ముందు ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఫ్రెండ్స్, నీరాజనం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం హాబీ మ్యాగజైన్ గురించి. అభిరుచుల్లో భాగంగా

ఆటలు ఆడడం, డాన్స్, గార్డెనింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టడం వలన శరీరానికి చక్కని వ్యాయామం అందుతుంది. దీని ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. ఖాళీ సమయాల్లో కాలక్షేపానికి ఆయా అభిరుచులపై దృష్టి పెట్టడం వలన గుండెపోటు, మతిమరుపు వంటి సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అభిరుచులు పరోక్షంగా కెరీర్ ఉత్పాదకతను, సమస్యల్ని పరిష్కరించే నేర్పును పెంచుతాయంటున్నారు నిపుణులు. ఇది కెరీర్ అభివృద్ధికి మేలు చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాట విందాము.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే.

ఈడియట్ చిత్రం నుండి కౌసల్య పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం హాబీ మ్యాగజైన్ గురించి. పెయింటింగ్, కుట్లు, అల్లికలు, క్రీడలు, ఇలా ఆయా అభిరుచులపై దృష్టి పెట్టేందుకు, వీటిలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు బయట ప్రత్యేకించి వర్క్షాప్స్, ప్రత్యేక తరగతులు ఉంటాయి. వీటిని నిర్వహిస్తూ ఉండేవాళ్ళ దగ్గరికి చేరితే స్కిల్ని పెంచుకోవచ్చు, సామాజిక అనుబంధాలని విస్తరించుకోవచ్చు. మరి మనమందరం కూడా హాబీ మ్యాగజైన్కి సిద్ధంగా ఉందామా? ప్రతి సంవత్సరం మే 17వ తేదీని ప్రపంచ రక్తపోటు దినోత్సవం, వరల్డ్ హైపర్టెన్షన్ డేగా నిర్వహిస్తారు. ఆధునిక జీవనశైలి ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య రక్తపోటు. దీని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షలను నిర్వహించడం మరియు గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 2026వ సంవత్సరం గ్లోబల్ థీమ్, కలిసికట్టుగా రక్తపోటును నియంత్రిద్దాం, క్రమం తప్పకుండా పరీక్షించుకోండి, సైలెంట్ కిల్లర్ని ఓడించండి అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ థీమ్ ప్రకారం రక్తపోటు నియంత్రణ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు, కుటుంబాలు, సమాజం మరియు ఆరోగ్య సంస్థలు కలిసికట్టుగా పోరాడాల్సిన బాధ్యత. క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి అదుపు చేయవచ్చు. రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు అంటే, శరీరంలో ఉన్నప్పటికీ చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46% మంది పెద్దలకు తమకు రక్తపోటు ఉన్నట్లు కూడా తెలియదు. అందుకే దీన్ని వైద్య నిపుణులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. సకాలంలో దీన్ని గుర్తించకపోతే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటు నివారణ మరియు నియంత్రణ మార్గాలు సమాజంలో ఆరోగ్య అవగాహన పెంచడానికి మరియు ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి జీవనశైలి మార్పులు ఎంతగానో దోహదపడతాయి. కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా, ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి, తృణధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి, రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో అనవసర ద్రవాలు చేరకుండా ఉంటాయి, ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాలు, వారానికి 150 నిమిషాలు వేగంగా నడవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఉండాలి. ఇది గుండె కండరాలు బలోపేతమై రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అలాగే క్రమం తప్పకుండా పరీక్షలు కూడా చేయించుకోవాలి.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మా పదం మీ భావం వింటారు.
1: ఈరోజు మా పదం అలజడి కదా. ఈ అలజడి పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం రాశారు అనేది ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్ అయితే పంపించేశారు. ఈ అలజడి పైన వారు మనకి ఏం రాసి పంపించారు మనం అయితే తెలుసుకుందాం. ఇంకా టైం ఉందండి, సో దీని గురించి మీరు ఇప్పుడు కూడా రాసి మీ ఒపీనియన్ని డెఫినెట్గా పంపించవచ్చు. ఇంతకీ నాగులపల్లి నుంచి రమణ సీతమ్మ ఏం రాశారంటే, అలజడి ఒక మధ్యతరగతి కుటుంబం, మహిళలకు చాలా లేన మనీతో, కంటికి నిద్ర లేని రోజులతో, ఆకలి కేకలతో, అలసిన అలజడితో, బతుకు చెట్కాబండిలాగా నా అలజడి నా ప్రయాణానికి ఎన్నో ఎన్నో అలజడులు అలలు ఆగు ఆకాశవాణి. ఓకే, అలజడులు అలలు ఆగు అని రాశారు, అక్కడి వరకే కవిత. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి మరి యొక్క కవితని, మీరు మీ అలజడిని ఈ కవిత రూపంలో రాసి పంపించినందుకు. అలాగే మరి ఇంకొక ఫ్రెండ్ కూడా పంపించారు. సో

రామేశ్వర శివాలయం పక్క నుంచి సుందరపల్లి నుంచి. ఇది సత్యనారాయణ మూర్తి, సనాది ప్రసన్న కుమార్, హనుమంత్, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి వీరందరూ కూడా పంపిస్తున్నారు. కనుపాపల దాగి ఉన్న సముద్రం శాంతంగా ఉన్న లోగిల్లో సడలని ఆలోచనల తుఫాను అలజడి ఊహల ఊయల ఊగుతూ నిలకడలేని తీరాల వైపు సాగుతూ ఏదో కోల్పోయిన వెలితిని వెతుకుతూ ఎదలో రేగే నిశ్శబ్ద తరంగం ఈ అలజడి. చీకటి నిద్రను దూరం చేసి ప్రశ్నల వలయంలో బందీని చేసి కలల లోగిలిని కదిలించి వేసే కంటి పాపల కాంతిని హరించే అలజడి. అయినా ఈ అలజడి ఒక మేలుకొలుపు, కొత్త గమ్యం వైపు నడిపే పిలుపు. కలతను దాటి కదిలితే ముందడుగు విజయ తీరానికి ఇదే తొలి అడుగు. వండర్ఫుల్ అండి. సో మరి అలజడి అనేది కేవలం మన నిద్ర లేకుండా చేసేదే కాదు, మనం దాని నుంచి నేర్చుకుని అడిగినట్టయితే కొత్త గమ్యానికి ఈ అలజడే ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పారు. వండర్ఫుల్. మీ మీనింగ్, ఇందులో మీనింగ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది మీ కవిత వల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే మీరు ఇంకా ఏం రాశారు మిగతా ఫ్రెండ్స్ మనం తెలుసుకునేలోగా మనం అయితే ఒక సాంగ్ వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: వెల్కమ్ బ్యాక్ టు ది ప్రోగ్రామ్ మా పదం మీ భావం. మరి ఈ కార్యక్రమంలో మీరు మీ పదానికి మీరు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి, అదే మా పదానికి మీరు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటనేది తెలుసుకుంటున్నాం కదా. ఇక మునగపాక నుంచి శిరీష పంపిస్తున్నారు. అలజడి అనేది మనిషి జీవితంలోనూ సమాజంలోనూ భాగం. అయితే ఈ అలజడిని సరైన దారిలో మళ్లించినప్పుడు అది వ్యక్తిగత ఎదుగుదలకు మరియు సామాజిక శ్రేయస్సుకు దోహదపడుతుంది అని రాశారు. సో నైస్ అండి, మరి మీరు రాసింది నిజంగా కరెక్టే. అలజడి దగ్గర ఆగిపోకుండా మనం దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వెరీ గుడ్. సో నెక్స్ట్ బొడ్డేటి జగన్నాథరావు గారు విశాఖపట్నం చింతరాగ్రహారం నుంచి ఏం రాసి పంపిస్తున్నారంటే, మనసులో మెల్లగా మొదలైన ఓ చిన్న ఆలోచనే అలజడి. నిశ్శబ్దంగా ఉన్న సరస్సులో రాయి పడినట్టే ఈ అలజడి. కణుల వెలక దాగిన భావాలు, మాటల్లో చెప్పుకోలేని బాధలు, గుండె చప్పుడు వేగం పెంచే అదృశ్య తరంగమే అలజడి. సముద్రం ఒడ్డున కెరటంలా, జీవితంలో ప్రతి మలుపులా, సంతోషం వెంట నడిచే చిన్న భయానికి పేరే అలజడి. కానీ అలజడి లేకపోతే ఆశ ఉండదు, ప్రశ్న లేకపోతే జవాబు రాదు, మనసు కదలకపోతే మార్పు ఉండదు. అందుకే అలజడి కూడా జీవితంలో ఓ అందమైన అనుభూతే. వండర్ఫుల్ కదా. సో మరి అలజడి వెనక ఎంత డెప్త్ ఉందో, అలాగే దాన్ని బాగా వాడుకుంటే మనల్ని అంత పై స్థాయికి అది తీసుకెళ్తుంది అనేది మరి మన శ్రోతలందరూ కూడా కామన్గా అర్థం చేసుకుని మనకు చెప్పాలనుకుంటున్న పాయింట్ అనిపిస్తుంది నాకు. ఎనీవే, మరి ఈరోజు చక్కని కవితలు రాసి పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇప్పుడైతే మరి మనం ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధాన్ని చాలామంది మనకు పంచుకుంటూ ఉన్నారు. అటువంటి వారిలో మనం ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఆకాశవాణి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఇంతకా సెలబ్రిటీ ఎవరు అంటారా, మీరు జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బాలరామాయణ మూవీ చూసారా? అందులో చిన్నప్పుడు అందులో అందరు చిన్నపిల్లలే ఉంటారు. బాపు తీసిన అద్భుతమైన కళాఖండం అది. సో ఈయన అందులో చిన్న రాముడు పాత్ర పోషించాడు. సినిమాలో యాక్టర్స్ అందరు చిన్నపిల్లలే. మరి అందులో సీత క్యారెక్టర్ వేసిన అమ్మాయి పేరేంటి గుర్తులేదు కదా? గుర్తున్న వాళ్ళకి ఓకే, గుర్తులేని వాళ్ళకి నేను చెప్తున్నా, ఆమె పేరు స్మితా మాధవ్. ఆమె తర్వాత సినిమాల్లో కన్నా క్లాసికల్ డాన్సర్గా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. అందులో డాక్టరేట్ చేశారు, చాలామందిని తన నాట్యంతో నిష్ణాతుల్ని చేశారు. స్టిల్ మరి ఆమె యాక్టర్గా కొన్ని సినిమాల వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోయినా మనకు మాత్రం గుర్తుండిపోతారు ఖచ్చితంగా ఆ చిన్నప్పటి సీతగా. మరి తను ఆకాశవాణితో తన అనుబంధాన్ని ఇలా పంచుకుంటున్నారు.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్మితా మాధవ్, కర్ణాటిక్ వోకలిస్ట్ అండ్ భరతనాట్యం డాన్సర్. కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్లో మా గురువులు ఆదరణీయులు సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత చూడామణి, హైదరాబాద్ సిస్టర్స్, కుమారి బి లలిత గారు మరియు శ్రీమతి బి హరిప్రియ గారు. భరతనాట్యంలో మా గురువు గారు నృత్య చూడామణి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ గారు. ఆల్ ఇండియా రేడియో గురించి చెప్పాలి అంటే అది మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో కానీ కళలికి కానీ పెట్టిందే పేరని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మంచి మంచి ఆణిముత్యాలు ఒక పర్టికులర్ జాన్రకి చెందిన పాటలు కానీ సాహిత్యం కానీ వెతకాలంటే ఆల్ ఇండియా రేడియో పెద్ద నిధి, గొప్ప నిధి అని చెప్పాలి. చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో వారి కాంపిటీషన్స్, ఆ సంగీత పోటీల్లో పాల్గొనడం అనేది అదొక ఛాలెంజ్గా మా గురువులు చెప్పేవారు. సో ఆ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేసిన రోజుల దగ్గర నుంచి క్రమంగా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా గ్రేడ్స్ పొంది ఇప్పుడు ఏ గ్రేడ్ వరకు వచ్చిన సందర్భం కానీ, ఇప్పటివరకు కూడా ఆ పాత రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో వింటూ ఉంటే నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఆ సాహిత్యం కానీ, సంగీతం కానీ, వాద్య బృందాలు అన్నీ కూడా మాలాంటి కళాకారులందరికీ కూడా పెద్ద స్ఫూర్తిదాయకం అది. ఇటీవల కూడా చెప్పాలంటే నేను భరతనాట్యంలో శాస్త్రీయ నృత్యం శైలిలో ప్రస్తుతించాము మేము వేటూరి వారి శ్రీకాకుళం చిన్నది, అది కూడా రేడియో డ్రామానే. దానికి కూడా ఫౌండేషన్ బేస్ అనేది ఆల్ ఇండియా రేడియోవే. అది చాలా సంవత్సరాల క్రితం 1960s 70s ఆ టైంలో ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఒక

రామ, దాన్ని తీసుకుని శాస్త్రీయ నృత్యంకి దాన్ని మాడిఫై చేసి స్టేజ్ మీద దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పటి ఆడియన్స్ కూడా అంతగా దానికి ఆదరణ ఇచ్చి కనెక్ట్ చేయగలిగారంటే ఆల్ ఇండియా రేడియో మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో 60s 70s వచ్చిన డ్రామాని యాజ్ ఇట్ ఈస్గా కొంచెం కూడా మార్చకుండా ఎలా ఉందో అలాగే మేము

0: తీసుకొని, సంగీతం కానీ సాహిత్యం కానీ తీసుకొని, ఇప్పుడు 1 సంవత్సరం క్రితం దాన్ని మళ్ళీ స్టేజ్ ఎక్కించినప్పుడు కూడా అందరూ అంటుంటారు, చూసేవాళ్ళ ఇష్టాలు మారాయి, టేస్ట్ మారింది, ఇప్పటి ఆడియన్స్కి వేరే లాంటి సంగీతమే నచ్చుతుంది, అలా మార్చుకోవాల్సిన పరిస్థితి అని చెప్తారు. కానీ నా అనుభవంలో అయితే ఆల్ ఇండియా రేడియో ప్రెజెంటేషన్స్లో వారు చేసిన మ్యూజిక్ని ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా తీసుకొని నేర్చుకొని మళ్ళీ స్టేజ్లో కానీ ఇంకో దగ్గర కానీ ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా అది అలా పాడిందే అలా సేమ్గా ప్రజెంట్ చేసినా కూడా చూసేవాళ్ళు ప్రేక్షకులు అంతగా మెచ్చుకుంటున్నారంటే ఆల్ ఇండియా రేడియో మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ అని చెప్పాలి. సో తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉన్న కళాకారులు, అప్పటికి కానీ ఇప్పటికీ కానీ ఉన్న కళాకారులు ఒక్కొక్కరు ఆణిముత్యాలు, సంగీతానికి గొప్ప సేవలను అందించిన వాళ్ళు. సో ఈ సందర్భంగా నా మనసులో మాట ఓ 2 మాటలు నేను మీ అందరితో చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదం.
1: ఓకే, మరి మనం అయితే వింటున్నాం కదా మన సెలబ్రిటీ ఏం చెప్పారు. ఇప్పుడు మనం ఇంకొక సాంగ్ వినేద్దాం. ఈరోజు టాపిక్ కాలజడి గురించి మన ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలుసుకోవడం కోసం మనం అయితే మరొక పాట వినొచ్చుదాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ

0: ఈ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: ఇంకా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. అలజడి అంటే ఆందోళన, ఆలోచన, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక భావన అలజడి. మనం ప్రయత్నించే ప్రయత్నంలో మంచి జరుగుతుందో ఏమవుతుందో అనే ఒక కంగారు అలజడి. కానీ నేను కానీ, నీవు కానీ, నేను కానీ ప్రయత్నంలో ఎదురు చూపులు, ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవిగా కలబోసే మన ప్రేమకి మొదటి గుండెదడ అలజడి. మీరు నేను అనే నా ప్రయత్నంలో ముందుకు సాగే మొదటి ప్రయాణంలో మొదటి విజయం మనకి ఆలోచనలో అనుకున్నది జరుగుతుందో లేదో అనే ప్రయత్నమే ఈ అలజడి. అంతా మన మంచికే, ఏం జరిగినా సరే మన జీవితంలో మన ప్రయత్నాన్ని ఆపకూడదని ముందుకు జరగాలి, అనుకున్నది సాధించాలి. ఇలా అనుకునేటప్పుడే మనలో గుండెదడ నెమ్మదిగా ఆ అలజడి అనేది తగ్గుతుంది. 90 వసంతాలు జరుపుకుంటున్న ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్తూ ఉదయం 6 గంటల నుండి మొదటి మ్యూజిక్తో మా పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఆకాశవాణి మమ్మల్ని మేలుకొలుపుతూ, మమ్మల్ని అలరిస్తున్న ఆకాశవాణి చిన్నతనంలో పులకించి మ్యాజిక్లు చూపించి ఇటువంటి మార్పులు మార్పులు జీవితంలో వచ్చిన తనలో ఎటువంటి మార్పులు లేకుండా ఇప్పటికే అలరిస్తున్న ఆకాశవాణి ఎప్పటికీ ఆకాశానికి ఎదుగుతూనే ఉంటుంది. మరీ ధన్యవాదాలు అంటూ మనకి మూగి శ్రీను గారు పంపిస్తున్నారు బీసీ రోడ్ పెదగంటియాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిమానానికి, అలాగే మీరు రాసిన కవితకి కూడా థ్యాంక్ యూ సో మచ్.
0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.

0: ఓకే, మరింత మంది ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలుసుకుందాం. మధులో నిద్రించిన అలజడి కలవర పెడుతోంది ప్రతి క్షణం. ఎదలో రేగిన చిన్న అలజడి ప్రతి అలజడి ఓ అనుభవమే కదా. ఈ అలజడి సముద్రం దాటి చేరాలి కదా కొత్త తీరం అని అంటూ ప్రభావతి గారు శ్రీకాకుళం పోలాక్ నుంచి పంపించారు సూపర్ అండి. పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాల్లో అలజడి సృష్టిస్తున్నాయని మరి న్యూస్ రాశారు. సో మన గౌరవ ప్రధాని ఓకే, మరైతే మనం ఇప్పుడు న్యూస్ గురించి అని కాదండి. సో మనమైతే మనం రాసుకోవాలి. మొత్తానికి ఏం చెప్తుంది, మనం ఎటువంటి ఇబ్బంది ఉన్నా అలజడి ప్రజల్లో ఉంది కానీ ప్రపంచం ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అని కోరుకుంటున్నారు. సంతోషం. మరి మునకపాక నుంచి నాగేశ్వరరావు గారు పంపిస్తున్నారు, అలజడి అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు, మానసిక సంఘర్షణ, సామాజిక మార్పులు, గందరగోళాన్ని మరియు చైతన్యాన్ని తెలియజేసే ఒక ప్రతీక. మనసులో పుట్టే ఆలోచనల కల్లోలం నుండి సమాజంలో వచ్చే విప్లవాలకు వరకు ఈ పదం విస్తృతంగా వినియోగించబడుతోంది అని రాశారు. ఓకే, సో మరి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అలజడి గురించి మనకు అలజడి కలిగించకుండా అలజడిని దూరం చేసే విధంగా రాసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు రాసిన ఈ మాటలన్నీ కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. తర్వాత 90 ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు.

ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో శ్రీ ఎం సురేష్ కుమార్ గారితో వారి అనుబంధం. వీరు ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం. తర్వాత వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం కాకినాడ పశు వైద్యులు డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి గారితో ప్రసంగం వింటారు. జానపద గీతం. తర్వాత వ్యవసాయ సమాచారంలో అపరాల రైతులకి శాస్త్రవేత్తల సూచనలు. సమర్పణ శ్రీమతి ఆర్ పార్వతీ గారు. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు.

7 గంటల 45 నిమిషాలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే, 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ఈ రాత్రి 10 గంటలకు రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వివేక్ సోనార్ గారి వేణుగానం వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు మా అమ్మకు సాటి లేదు బృందగానం వింటారు. రచన శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు గారు. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్ర గీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు శ్రీ సర్వజోష్యుల గౌరీ శంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనుల కార్యక్రమంలో నల్లచౌడు భూములు పునరుద్ధరణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం గురించిన విశేషాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ప్రఖ్యాత ఇంజనీయర్ కేఎల్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. తర్వాత శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం నాదస్వరం వింటారు. 8 గంటల 59 నిమిషాలకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు, గాల్లో తేమ 78%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు, గాల్లో తేమ 68%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లుడు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60

కిలోమీటర్ల వరకు అన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి పంపించాలి. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా మరొక్కసారి టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే నెంబర్కు, పిన్కోడ్ నెంబర్కు, అడ్రస్ ద్వారా, పోస్ట్ కార్డ్ ద్వారా ఉత్తరాలను పంపిస్తే మీ యొక్క లేఖల్ని లేఖావళి కార్యక్రమంలో మీ పేరున చదువుతారు. ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర వికాసంలో బేటీ బచావో బేటీ పడావో, తర్వాత ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో గాయని శ్రీమతి సురభి శ్రావణి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం గురించి వింటారు. అలాగే ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో శ్రీ ఎం సురేష్ కుమార్ గారు, ప్రధాన శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వీరి యొక్క ఆకాశవాణితో వీరి యొక్క అనుబంధం గురించి వింటారు. వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం, కాకినాడ పశు వైద్యులు డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో అపరాల రైతులకి శాస్త్రవేత్తల సూచనల గురించి శ్రీమతి ఆర్ పార్వతి గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వివేక్ సోనార్ గారి వేణుగానం వింటారు. ప్రసారాల వివరాలు విన్నారు, సమాచార వాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi arrived in Gothenburg, Sweden this evening on the third leg of his five-nation tour after concluding his visit to the Netherlands. He was received at the airport by the Swedish Prime Minister Ulf Kristersson. During his two-day visit to Sweden, Mr. Modi will hold bilateral talks with his Swedish counterpart and review the entire gamut of bilateral relations. The two sides are also expected to explore new avenues of cooperation in trade, green transition, artificial intelligence, emerging technologies, startups, resilient supply chains, defense, space, climate action, and people-to-people ties. The two prime ministers will also jointly address the European Round Table for Industry, a leading pan-European

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా

0: తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్దికి ఊతమివ్వనుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతలు, డీప్ టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే వితంతు పింఛన్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొంటూ,
1: విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకుంటే ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.
0: ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికపూడి గ్రామంలో మంత్రి ఈరోజు పలు అభివృద్ది పనులను, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేద గృహాలకు విద్యుత్ భారం తప్పుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కనెక్షన్లను ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల రాయితీని రాష్ట ప్రభుత్వం ఇస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఈరోజు మున్సిపల్ వాటర్ వర్క్స్ను ఆకస్మికంగా సందర్శించి తాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను స్వయంగా పరిశీలించారు.

0: ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల తక్షణమే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా ఎస్పీ నాగేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువతలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను సానుకూల మార్గంలో మళ్లించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ,
1: గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
0: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం రేపు కలెక్టరేట్ నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్ మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడులో కేంద్రీకృతమై ఉందన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన AI తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షాయై వార్తాలాపం కరిష్యతి. భారత నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్య ఉపరి ఆక్రమణాని అస్వీకార్యాని ఇతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రీయ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాన్సీ వాల్లిసెట్టి ఇత్యేషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. జంపింగ్ మరియు జాగింగ్ రెండు కూడా అద్భుతమైన కార్డియో వ్యాయామాలు. జంపింగ్ ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు, 10 నిమిషాలు అలాగ 30 నిమిషాలు జాగింగ్ బర్న్ చేస్తుంది.

ఎముకల సాంద్రతను పెంచుతుంది. జాగింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, స్టామినా పెంచడానికి సహాయపడుతుంది. 10 నిమిషాల జంపింగ్ 30 నిమిషాల జాగింగ్తో సమానమైన కార్డియో ప్రయోజనాలను ఇస్తుంది. క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి. సమయం తక్కువగా ఉన్నవారికి మంచి వ్యాయామం. ఎముకలు మరియు కీళ్లపై కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది, కండరాల బలం పెరుగుతుంది. జాగింగ్ గుండె ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడి తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నడక కంటే వేగంగా, పరుగు కంటే నెమ్మదిగా ఉండే సున్నితమైన వ్యాయామం. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాల కోసం జంపింగ్ రోప్ ఎంచుకోవాలి. ఓపిక మరియు క్రమబద్ధమైన వ్యాయామం కోసం జాగింగ్ ఉత్తమమైనది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు స్పాట్ జాగింగ్ లేదా తక్కువ ప్రభావం చూపే వ్యాయామాలు చేయడం చాలా మంచిది.

పాట విన్నారు కదా. ఇప్పుడు వికాసం. బేటీ బచావో బేటీ పఢావో. భారతదేశంలోని బాలికల సంక్షేమం కోసం, బాలికల చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం బేటీ బచావో బేటీ పఢావో. ఈ పథకం 2015 సంవత్సరంలో హర్యానాలోని పానీపట్లో 100 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించబడినది. బేటీ బచావో బేటీ పఢావో, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రముఖ జాతీయ సామాజిక ప్రచారం. దేశంలో తగ్గుతున్న బాలికల లింగ నిష్పత్తిని అరికట్టడానికి మరియు మహిళా సాధికారతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు: ఆడపిల్ల భ్రూణ హత్యలను నివారించడం మరియు ఆడపిల్లల మనుగడ భద్రతను సంరక్షణ చేయడం, సురక్షితం చేయడం, బాలికల భాగస్వామ్యాన్ని మరియు విద్యను ప్రోత్సహించడం, బాలికలను సమాజంలో స్వయం సమృద్ధిగా మార్చడం. ఈ పథకం ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల ద్వారా సంయుక్తంగా అమలు చేయబడుతుంది. బేటీ బచావో బేటీ పఢావో, ఆడపిల్లలను కాపాడండి, ఆడపిల్లలను చదివించండి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే: ఆడపిల్లల రక్షణ, బాలికల విద్యాభివృద్ధి, బాలికలపై వివక్షను తగ్గించడం, సమాజంలో బాలికలకు సమాన హక్కులు కల్పించడం. ఈ పథకం వలన ప్రయోజనాలు: ఆడపిల్లల విద్యకు ప్రోత్సాహం లభిస్తుంది, బాలికల పట్ల వివక్ష తగ్గుతుంది, బాల్య వివాహాలు తగ్గించేందుకు సహాయపడుతుంది, అమ్మాయిల భద్రత మరియు హక్కులపై అవగాహన పెరుగుతుంది, పాఠశాలల్లో బాలికల చేరిక మరియు హాజరు పెరుగుతుంది, సమాజంలో మహిళల గౌరవం మరియు సమానత్వం పెరుగుతుంది, బాలికలు భవిష్యత్తులో స్వయం సమర్థులుగా ఎదగడానికి సహాయపడుతుంది. ఇది వికాసంలో బేటీ బచావో బేటీ పఢావో పథకం గురించి. ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిని, దానిలోని జీవరాశుల్ని కాపాడుకోవాల్సిందే. దీన్ని గ్రహించి కొందరు వాటి సంరక్షణ కోసం కృషి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి వాళ్లను ప్రోత్సహించడానికి యూకేకు చెందిన వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ వైట్లీ అవార్డుని ఇస్తుంటుంది. దీన్ని గ్రీన్ ఆస్కార్ అని పేరు. ఈ ఏడాది మన దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆ పురస్కారానికి ఎంపికయ్యారు. వారు మొదటి వ్యక్తి ముంబైకి చెందిన పర్వీన్. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో పీజీ చేసిన పర్వీన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. నదులు, వాటి చుట్టూ పెరిగే పక్షిజాతులపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే చంబల్ నదిపై పనిచేస్తున్నప్పుడు స్కిమ్మర్ పక్షులు అంతరించిపోవడం గమనించారు. ప్రపంచవ్యాప్తంగా 90% ఈ పక్షులు కనిపించేది మన భారతదేశంలోనే. సాధారణంగా ఈ స్కిమ్మర్ పక్షులు ఇసుక మేటల్లో గూడు కట్టి గుడ్లు పెడతాయి. నదిలో నీళ్లు తగ్గిపోవడం, అకస్మాత్తుగా డ్యాంల గేట్లు ఎత్తివేయడం, వేట, ఇసుక ఆక్రమణ రవాణా ఇలాంటివెన్నో వీటి ఉనికికి ప్రమాదంగా మారాయి. దీంతో వీటి సంఖ్య క్రమేణా పడిపోవడం చూసి

పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. స్థానికులకు అవగాహన కలిగించారు. ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇచ్చి గార్డియన్ స్కిమ్మర్లుగా తయారు చేశారు. వీళ్ళు ఈ స్కిమ్మర్ పక్షుల గూళ్లకు రక్షణగా ఉంటారు. మానవ జంతు ప్రమాదాల బారి నుంచి కాపాడుతారు. వీరి కృషితో స్కిమ్మర్ పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాన్ని గుర్తింపుగానే పర్వీన్కి ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా గ్రీన్ ఆస్కార్ వరించింది. చంబల్ గంగానది పరివాహక ప్రాంతాలకే పరిమితమైన వీరి సేవలు ఈ అవార్డు ద్వారా వచ్చిన ఫండ్తో ప్రయాగ్రాజ్కి విస్తరిస్తున్నారట. అలాగే ప్రకృతి మీద ప్రేమతో బయాలజిస్ట్ అయ్యారు బర్ఖా. ఈమెది డార్జిలింగ్. ఇక్కడి కొండ ప్రాంతాలపై ప్రేమతో ఆ వాతావరణాన్ని సంరక్షించాలనుకున్నారు. అందుకే కన్జర్వేషన్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ కన్సల్టెంట్గా చేరి ఫెడరేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే ఎన్జిఓలో కన్జర్వేషన్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఏళ్లుగా అనేక అరుదైన జీవజాతుల సంరక్షణకే కృషి చేస్తున్నారు బర్ఖా. ముఖ్యంగా స్థానికులను కూడగట్టి హిమాలయన్ సాలమండర్ని రక్షిస్తున్నారు. ఇవి ఎక్కువగా భారత్, నేపాల్, భూటాన్లలో కనిపిస్తాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. ఈ ఉభయచరాలు తమ జన్మస్థలాల్లోనే గుడ్లు పొదగడానికి వస్తాయి. అవి సరిగా లేకపోవడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వాటికి అడ్డుగా మారడం గమనించి వాటి సంతానోత్పత్తి స్థలాలను గుర్తించి రక్షిస్తున్నారు. ఇందుకోసం సర్వైవర్ ఆఫ్ ఏ లాస్ట్ వరల్డ్ సేవింగ్ ద హిమాలయన్ సాలమండర్ అండ్ ఇట్స్ వెట్లాండ్స్ అనే ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఏ నిధులు రానప్పటికీ బర్ఖా వీటి సంరక్షణ చేపడుతున్నారు. ఎకో టూరిజంను ప్రోత్సహిస్తున్నారు. ఆ కృషికే గ్రీన్ ఆస్కార్డ్ అందింది. దేశ సరిహద్దుల్ని దాటి చిత్తడి నేలల్ని, ఇలాంటి అరుదైన జీవులను రక్షించాలి. అందుకు తగ్గ ప్రోగ్రాంలను ఆయా ప్రభుత్వాల అండతో రూపొందించాలన్నది నా యొక్క కళ అంటున్నారు బర్ఖా. ఈ ఏడాది వైట్లీ అవార్డుకు ఎంపికైన వారిలో 6గురిలో 2 మనవాళ్ళు ఉన్నారు. అవార్డులో భాగంగా విజేతలకు 50 లక్షల రూపాయల నిధులు అందిస్తారు. అంతేకాదు మీడియా ట్రైనింగ్, నెట్వర్కింగ్ వంటి అవకాశాలు కూడా కల్పిస్తారు.

0: పాట విన్నారు కదా సాయం సమీరం కార్యక్రమంలో. ఇప్పుడు వ్యక్తిత్వం, మెంటల్ టఫ్నెస్ అండ్ మోటివేషన్, మానసిక దృఢత్వం మరియు ప్రేరణ. జీవితంలో ఎదురైన సవాళ్లకు ఒత్తిళ్లను తట్టుకుని లక్ష్యాలను సాధించడానికి మానసిక దృఢత్వం మరియు ప్రేరణ అత్యంత అవసరం. ఇవి రెండు మనల్ని విజయ పథంలో నడిపించే ప్రధాన శక్తులు. మానసిక దృఢత్వం అనేది కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా నిలబడే సామర్థ్యం. దీనివల్ల ఒత్తిడి తగ్గి జీవితంపై సంతృప్తి పెరుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే, స్థితిస్థాపకత, వైఫల్యం ఎదురైనా తిరిగి లేవగలగడం, ఆత్మవిశ్వాసం, మన సామర్థ్యాలపై మనకు నమ్మకం ఉండడం, భావోద్వేగ నియంత్రణ కోసం భయం ఆందోళనలను అదుపులో ఉంచుకోవడం. ప్రేరణ అనేది ఒక పనిని చేయడానికి మనలో కలిగేటువంటి అంతర్గత లేదా బాహ్య చోదక శక్తి. ప్రేరణ లేకపోతే మానసిక సమస్యలు, నిరాశ వచ్చే ప్రమాదం ఉంది. ఇది రెండు రకాలు, అంతర్గత ప్రేరణ, ఆనందం, సంతృప్తి మరియు ఆసక్తి కోసం చేసే పనులు. రెండో రకం బాహ్య ప్రేరణ, ప్రశంసలు, డబ్బు లేదా అవార్డుల కోసం చేసే పనులు. ప్రేరణను పెంపొందించుకునే మార్గాలు ఏమిటంటే, స్పష్టమైన లక్ష్యాలు కలిగి ఉండాలి. మనం సాధించాలనుకున్నది స్పష్టంగా రాసుకోవాలి. సానుకూల దృక్పథం, సమస్యల కంటే వాటికి గల పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. ఓటమిని అంగీకరించడం, వైఫల్యాలను నేర్చుకునే మెట్లుగా భావించాలి. సరైన దినచర్య అంటే వ్యాయామం, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇది మానసిక దృఢత్వం, ప్రేరణల గురించి. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వినండి.
1: అందరికీ నమస్కారం, నేను మీ సురభి శ్రావణి. ముందుగా ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆకాశవాణికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకున్న అనుబంధం మాటల్లో చెప్ప

0: చెప్పలేనిది. చిన్నప్పటి నుండి మా తాతగారు రేడియో వింటుంటే ఆయన పక్కనే కూర్చొని అందులో వచ్చే నాటికలు కార్యక్రమాలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందేదాన్ని. అలా పెరిగిన నేను అదే ఆల్ ఇండియా రేడియోలో నా పాట వింటానని ఎప్పుడూ ఊహించలేదు. మా తల్లిదండ్రుల కళ, అలాగే మా గురువుగారు శ్రీ తిరుపతి గోపాలకృష్ణ గారి ప్రోత్సాహంతో నేను ఆల్ ఇండియా రేడియోకి అప్లై చేసి లలిత సంగీతంలో బిగ్రేడ్ ఆర్టిస్ట్గా ఎంపికై ప్రస్తుతం ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇది నిజంగా నా అదృష్టం. ఆ రోజుల్లో రేడియో ఎలా మారుమ్రోగిందో ఈరోజు కూడా ఆకాశవాణి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా తన ప్రసారాలను అందరికీ చేరవేయడం చాలా గొప్ప విషయం. ఈ వేదిక ద్వారా ఎంతోమంది గొప్ప కళాకారులను కలిసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రేడియో నుంచి కాల్ వచ్చిన ప్రతిసారి నాకు కలిగే ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. అక్కడికి వెళ్ళి పాటలు పాడి అదే పాటని కొన్ని రోజుల తర్వాత రేడియోలో వినే అనుభూతి నిజంగా అపూర్వం. మీ అందరూ కూడా రేడియోను మరింతగా విని మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
1: 90 ఏళ్ల ఆకాశవాణి గాయని శ్రీమతి సురభి శ్రావణి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం విన్నారు.

ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో శ్రీ ఎం సురేష్ కుమార్ గారు, ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం, వీరితో ఆకాశవాణితో వీరి యొక్క అనుబంధం వింటారు. తర్వాత పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పశు సంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం కాకినాడ పశు వైద్యులు డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో అపరాల రైతులకు శాస్త్రవేత్తల సూచనలు, సమర్పణ శ్రీమతి ఆర్ పార్వతి గారు. ఈ రాత్రి 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వివేక్ సోనార్ గారి వేణుగానం వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు 6:00 మా అమ్మకు సాటి బృందగానం వింటారు. రచన శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్రగీతాలు వింటారు. 6:30 శ్రీ సర్వా జోసిల

0: గౌరీ శంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నల్లచౌడు భూములు పునరుద్ధరణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం, స్వాతంత్ర్య సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. తర్వాత శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారాన్ని కూడా వింటారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం నాదస్వరం వింటారు. 8:59 పాటల పలకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం. రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ గారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, శ్రీ పివి రామ్ గోపాల్ గారు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 1:10 తెలుగు సినిమా పాటలు. రేపు మధ్యాహ్నం 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది. అంశం ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు. నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. 2:30 వాతావరణ వివరాలు. తర్వాత జానపద రంజని కార్యక్రమంలో శ్రీ వీర్నాల గోపిసాయి బృందం నిర్వహణలో జానపద గీతాలు వింటారు. తర్వాతి అంశం రామాయణంలో అరణ్యకాండ, శ్రీ చలుమూరి శివమ్మ బృందం నిర్వహణలో చెక్క భజన వింటారు. రేపు సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 6:00 సమాచారవాణి. 6:30 ఫిట్నెస్ మంత్ర. వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గురించి వింటారు. తర్వాత ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర ఉదాహరణలు ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాశ్ రావు గారు అందించే ప్రత్యేక కార్యక్రమం. 9:30 జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రేపు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ధ విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షణం, వాతావరణం

లో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోథెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చట్టన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచాన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసంధ్ర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది.

కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట్ర సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్

0: మెథంపేట మైన స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు, బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపైన అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లెసీమలు వినడానికి ముందుగా ప్రకటన.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. దీంతోపాటు యువతకి, మహిళలకు, పిల్లలకి, పెద్దలకు అన్ని రకాలైనటువంటి సామాజిక, సాంఘిక, ఆర్థిక, నైతిక, రాజకీయ కార్యక్రమ విశ్లేషణలతో ముఖ్యంగా ఆకాశవాణి వార్తలకు ఉండేటువంటి జెన్యూనిటీ అనేటువంటిది చాలా గొప్ప విషయం. గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణితో అన్ని రకాలుగా మమేకమైనందుకు మేము దీన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి ఎన్నో ఉజ్వలభరితమైనటువంటి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా నిర్వహిస్తూ అన్ని రకాలైనటువంటి ప్రజలకు కూడా ఆకాశవాణి మరింత చేరువై మరింత విలువైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేసి ప్రజల మనసుల్ని చోరుకుంటూ ఆశిస్తూ మరొక్కసారి ఆకాశవాణికి, వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు, అభినందనలు.
1: 90 వసంతాల ఆకాశవాణితో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త శ్రీ ఎం సుమరేష్ కుమార్ గారితో వారి యొక్క అనుబంధం విన్నారు. ఇప్పుడు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం కాకినాడ పశు వైద్యులు డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
2: ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యలు. ఎండాకాలం కొద్ది కొద్దిగా ప్రారంభమవుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఈ వాతావరణంలో పశువులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి పాడి పశువుల సంరక్షణలో కొంచెం అజాగ్రత్త చేసినా ఆ పశువులు మేత తీసుకోవడం 10 నుండి 30% తగ్గుతుంది. అలాగే పాల ఉత్పత్తి కూడా 25 నుండి 30% పైన వరకు తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్రమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు పశువులు చనిపోతాయి. మన రాష్ట్రంలో పశువుల్లో పాల దిగుబడి చూస్తే సంకరజాతి ఆవుల్లో రోజుకు సరాసరి 10 నుంచి 12 లీటర్లు పాలిస్తున్నాయి. అలాగే దేశీయ ఆవుల్లో సరాసరి రోజుకి 3 నుండి 4 లీటర్లు పాలిస్తున్నాయి. ముర్రా గేదెల ఆవులు అయితే రోజుకి సరాసరి 6 నుండి 9 లీటర్లు పాలిస్తున్నాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పాల దిగుబడి తగ్గుతుంది. సంకరజాతి ఆవుల్లో అయితే 3 నుంచి 4 లీటర్లు తగ్గుతాయి. దేశీయ ఆవుల్లో అయితే కనీసం 1 లీటర్ తగ్గుతుంది. అలాగే గేదెల్లో వచ్చేసరికి 2 నుంచి 3 లీటర్లు తగ్గుతుంది. పాల దిగుబడే కాకుండా పాల నాణ్యత కూడా తగ్గుతుంది. అంటే వెన్న శాతం తగ్గుతుంది, ఎస్ఎన్ఎఫ్ శాతం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లం అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. స్వదేశీ జాతి ఆవులు తట్టుకోగలవు, కానీ సంకరజాతి మరియు విదేశీ జాతుల ఆవులు తట్టుకోలేవు. ఆవుల కంటే గేదెల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలం అనేది పాడి రైతులకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అందువలన ఇప్పటి నుండే పశువుల నిర్వహణకు పాడి రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపించి తగు ఏర్పాట్లు చేసుకోవాలి. మరి వేసవిలో డైరీ ఫామ్లో వడదెబ్బకు గురైన పశువులు కొన్ని అసాధారణ లక్షణాలు చూపిస్తాయి. అవి శాంతంగా ఉండవు, నీరసంగా ఉంటాయి, నీడను కోరుకుంటుంది, నీడ ఎక్కడ ఉందా అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది, నీడ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటుంది, పడుకోవడం కంటే నిలబడడానికే ఇష్టపడతాయి. అలాగే వాటికి ఆకలి తగ్గుతుంది, నెమరు వేయడం తగ్గిస్తాయి, మేత తీసుకోవడం తగ్గుతుంది, కానీ ఎక్కువగా నీరు తాగుతూ ఉంటాయి. ఇలా పశువులు అసాధారణ లక్షణాలు చూపిస్తాయి. అలాగే వడదెబ్బ తగిలిన పశువు అయితే శ్వాస కష్టంతోనూ వేగంగానూ తీసుకుంటుంది, నోరు బాగా తెరుస్తుంది, నాలుక బాగా బయటపెడుతుంది, నోటి నుండి నొరగతో చొంగ ఎక్కువగా కారుతుంది. మరీ ఎక్కువ తీవ్ర పరిస్థితుల్లో కొన్ని పశువుల్లో అయితే ముక్కు నుండి రక్తం కూడా కారుతుంది. ముక్కు కళ్ళు ఎర్రగా ఉంటాయి. గంగడోళ్ళ దగ్గర చర్మం ఎర్రబడడం, బొడ్డు కింద చర్మం ఎర్రబడడం, కాళ్ళ మధ్యన చర్మం ఎర్రబడడం చూస్తాం. చర్మం తాకితే వేడిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత చూస్తే 106 నుండి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరుకుంటుంది. అలాగే పశువుల్లో తీవ్ర డీహైడ్రేషన్ అంటే అతిసారం కూడా కనబడుతుంది. వడదెబ్బ తగిలిన పశువు చివరి దశలోకి వచ్చేసరికి శ్వాస బాగా లోతుగా బాగా బలహీనంగా తీసుకుంటుంది, ఆయాసపడుతూ ఉంటుంది, నాలుక బాగా బయటకు పెడుతుంది, తల తిరుగుతుంది, నడవలేక తూరుతూ ఉంటుంది. అలాగే అన్కాన్షియస్ స్థితిలోకి వెళుతుంది, అంటే అపస్మారక స్థితిలోకి వెళుతుంది. మూర్చలు లేదా ఫిట్స్ వస్తాయి, మరియు చివరికి ప్రాణాలు కూడా కోల్పోతాయి. కాబట్టి ఈ లక్షణాలను బట్టి పశువు ఎండతాపానికి గురైందని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండేందుకు ఏమేం చేయాలి? ఇది 3 విధాలుగా చేయొచ్చు. 1, పశుశాల లోపల వచ్చే వేడిని నివారించాలి లేదా తగ్గించాలి. 2, పశుశాల బయట వచ్చే వేడిని నివారించాలి లేదా తగ్గించాలి. 3, మేత అరుగుదలన వచ్చే వేడిని నివారించాలి లేదా తగ్గించాలి. మొదట పశుశాల లోపల వచ్చే వేడిని ఎలా తగ్గించాలి అని

0: ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణితో శ్రీ ఎం సురేష్ కుమార్ గారితో వారి అనుబంధం వింటారు. వీరు ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తున్నారు.
2: నా పేరు డాక్టర్ ఎం సురేష్ కుమార్. నేను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆకాశవాణి వారు గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి ఎన్నో రంగాల్లో వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యంగా రైతాంగానికి, యువతకు, మహిళలకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో ఎన్నో రకాలైనటువంటి, ముఖ్యంగా వ్యవసాయంలో అయితే శాస్త్రీయపరమైన అంశాలు, సాంకేతిక అంశాలు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ

తెలుసుకుందాం. పశుశాలలో చల్లటి వాతావరణాన్ని అందించాలి. పశుశాలలోకి ఎండ పైకప్పు నుండే కిందకు వస్తుంది, కాబట్టి వేడిగాలి తొందరగా కిందకు దిగకుండా పైకప్పు కనీసం 10 అడుగులు ఎత్తు ఉండేలా చూసుకోవాలి. అలాగే పైకప్పు కోసం అస్పష్ట స్ట్రీట్లను ఉపయోగించవచ్చు. వాటిపై తెల్లటి పెయింటింగ్ వేస్తే సూర్యరశ్మి లోపలికి రాకుండా చేయొచ్చు. అలాగే వాటిపై 4 నుండి 6 అంగుళాల వరిగడ్డి పొరను పైకప్పుపై కప్పచ్చు. ఇంకా కుదిరితే పైకప్పు మీద నీటి స్ప్రింక్లర్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్ప్రింక్లర్లతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు పైకప్పుపై గంటకు ఒకసారి చొప్పున 5 నిమిషాల పాటు నీటిని పిచికారీ చేయాలి. కాబట్టి ఈ విధంగా పైకప్పు నుండి ఎండ దిగడం తగ్గించవచ్చు. పైకప్పు నుండి పశుశాలలోకి ఎండ రాకుండా చేసినట్లే పశుశాలలో గోడల నుండి ఎండ వేడిగాడులు లోపల రాకుండా చేయాలి. పశుశాలలో ఒక ఆవుకి లేదా గేదెకి 3 చదరపు అడుగుల కిటికీ ఉండేలా చూసుకోవాలి. కిటికీలకు తలుపులకు గోనెసంచులు వేలాడదీసి వాటిపైన నీటిని చల్లుతూ ఉండాలి. నీడనిచ్చే చెట్లను పశుశాల దగ్గర వేసుకోవాలి. ఈ చెట్లు వేడిగాలిని లోపలికి రాకనివ్వకుండా చేస్తాయి. అదేవిధంగా ఒకే పశుశాలలో ఎక్కువ పశువులు ఉంచినట్లయితే వాటికి స్థలం సరిపోక పశుశాలలో గాలి ఆడక వేడి పెరుగుతుంది. కాబట్టి పశుశాలలో రద్దీ లేకుండా చేసుకోవాలి. కాబట్టి ప్రతి పశువుకి దాని అవసరాన్ని బట్టి తగినంత స్థలాన్ని కేటాయించాలి. కనీసం ప్రతి ఆవుకి 40 చదరపు అడుగులు, గేదెకి 50 చదరపు అడుగులు స్థలం పశుశాల లోపల, అలాగే రెట్టింపు స్థలం అంటే ఆవుకి 80 చదరపు అడుగులు, గేదెకు 100 చదరపు అడుగులు స్థలం పశుశాల బయట అవసరం ఉంటుంది. 7 నెలలు దాటిన చూడు పశువులను త్వరలోనే 80 పశువులను ప్రత్యేక శాలలో పెట్టాలి. అలాగే ఒక్కొక్క చూడు పశువుకి 120 గజాల చదరపు అడుగుల స్థలం పశుశాల లోపల బయట అవసరం ఉంటుంది. ఈ విధంగా పశుశాలలో ప్రతి పశువుకి వాటి అవసరాన్ని బట్టి తగినంత స్థలాన్ని కేటాయిస్తే పశుశాలలో రద్దీ లేకుండా పశువులు సౌకర్యవంతంగా కంఫర్ట్గా ఉంటాయి. అదేవిధంగా పశువుని తొందరగా ఎలా చల్లబరచాలి తెలుసుకుందాం. వేసవిలో పశువులు తొందరగా చల్లబడడానికి ఫ్యాన్లు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు పశుశాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. చాలామంది రైతులు ఏర్పాటు చేస్తున్నారు కూడా. హెవీ డ్యూటీ ఫ్యాన్లని ఎంపిక చేసుకోవాలి. వాటిని గోడకి 30 డిగ్రీల కోణంలో నేల నుండి 5 అడుగుల ఎత్తులో అమర్చాలి. ఇవి పశుశాలలో ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించగలుగుతాయి. పశుశాలలో ఫ్యాన్లతో పాటుగా పశువులపై నీళ్లు చల్లే స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా చేస్తే పశువు ఇంకా తొందరగా చల్లబడుతుంది. పశువులపై చల్లిన నీటిని ఆవిరి కావడానికి ఫ్యాన్లు ఉపయోగిస్తే పశువు ఇంకా తొందరగా చల్లబడి ఎక్కువ మేత తీసుకుంటుంది. అలాగే పాల ఉత్పత్తి కూడా తగ్గదు. పశువులకి చల్లని త్రాగునీరు అందించడం ద్వారా కూడా పశువు తొందరగా చల్లబడుతుంది. పశువులకు రోజుకు కనీసం 4 నుండి 5 సార్లు చల్లని నీరు త్రాగించాలి. మనం పెట్టే నీరు తాజాగా, శుభ్రంగా మరియు చల్లగా ఉండాలి. సాధారణంగా ఒక పశువుకి గంటకు 3 నుంచి 5 లీటర్ల త్రాగునీరు అవసరం ఉంటుంది. కాబట్టి త్రాగునీరు పెట్టి ప్రతిసారి ఒక్కో పశువుకి 15 నుండి 20 లీటర్ల నీరు ఇవ్వాలి. పెద్ద డైరీ ఫారాల్లో అయితే పశువులు ఇబ్బంది పడకుండా కనీసం 2-3 చోట్ల త్రాగునీటిని ఏర్పాటు చేసుకోవాలి. త్రాగే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే మంచిది. నీటి తొట్టెలను మాత్రం ఎల్లప్పుడూ శుభ్రం చేయాలి. ప్రతిరోజు నీటి తొట్టెలను సున్నంతో శుభ్రం చేసుకుంటే మంచిది. గేదెలు త్వరగా వేడిని బయటికి పంపలేవు, కాబట్టి అవి చెరువుల్లోనూ కొలంలోనూ దిగి అందులోనే గంటల తరబడి ఉండడానికి ఇష్టపడతాయి. దీన్నే వాలోయింగ్ అంటారు. వీలైతే గేదెలను గంటల తరబడి గుంపులుగా వాలోయింగ్ చేయించవచ్చు. కొంతమంది పాడి రైతులు ఫారంలోనే వాలోయింగ్ కొరకు నీటి ట్యాంకులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు నీటి వనరులు లేకుంటే ఎండాకాలంలో గేదెలకు రోజుకు కనీసం 3-4 సార్లు, ఆవులకు రోజుకు 2 సార్లు స్నానం చేయించాలి. ఈ విధంగా పశువుని తొందరగా చల్లబరచవచ్చు. పశుశాలలో బయట ప్రదేశాల్లో వచ్చే వేడిని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం. ఎండాకాలంలో ప్రత్యేకించి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో పశువులను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు. ఇప్పటి వరకు చెప్పినట్లు చల్లని వాతావరణంలో పశుశాలలోనే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ బయట ఉన్నా ఖచ్చితంగా నీడలో ఉండేటట్లు చూసుకోవాలి. నీడను చెట్ల ద్వారా ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా కృత్రిమ నీడను కూడా ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి పశుశాల చుట్టూ చెట్లు పెంపకం చేస్తే మంచిది. పశువులు సాధారణంగా కృత్రిమ నీడ కంటే సహజంగా వచ్చే చెట్ల నీడనే కోరుకుంటాయి. షేడ్ నెట్స్ లేదా అగ్రి నెట్స్ లేదా ఆకుల షెడ్ ద్వారా కృత్రిమ నీడను కూడా అందించవచ్చు. ఇప్పుడు ఆఖరిగా పశువు మేతను అరిగించుకునేటప్పుడు వచ్చే వేడిని ఎలా తగ్గించాలి, పశుపోషణలో ఏ చిట్కాలు పాటించాలి తెలుసుకుందాం. పశువులకు చల్లని సమయాల్లో అంటే ఉదయం, సాయంత్రం లేదా రాత్రి మాత్రమే అందించాలి. అలాగే వీలైనంత వరకు పచ్చిమేతను అందించడానికి ప్రయత్నించాలి. పచ్చిమేతలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, అలాగే సులభంగా జీర్ణమవుతాయి. పచ్చిమేత ఎక్కువగా మేపడం వల్ల

0: రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ఉపయోగం, పశువులు పచ్చిమేతను ఆస్వాదిస్తాయి కాబట్టి ఎక్కువగా తింటాయి, అలాగే పశువుకి తగినంత పోషకాలు అందుతాయి. రెండో ఉపయోగం, పచ్చిమేతలో 70 నుంచి 90% నీరు ఉంటుంది. శరీరం నుండి కోల్పోయిన నీరు పశువులకి ఎప్పటికప్పుడు భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి వేసవిలో పచ్చిమేత సరఫరా అయ్యేలా రైతులు ముందస్తుగానే మార్చి ఏప్రిల్ నెలలోనే మొక్కజొన్న, బొబ్బర్లు వంటివి విత్తుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పశువు మేత తక్కువగా తింటుంది, కాబట్టి సాధారణంగా వేసవిలో తక్కువ ఎక్కువసార్లు మేతనివ్వాలి. వేసవిలో ఇచ్చే మేత నాణ్యంగా ఉండాలి, తాజాగా ఉండాలి, అలాగే తగినంత పీచు ఉండేలా చూసుకోవాలి. అలాగే తీసుకున్న మేతలోనే ఎక్కువ శక్తి ఉండేలా చూసుకోవాలి. అలాగే తీసుకున్న మేతలో ఎక్కువ శక్తి ఉండే ఆవాల చెక్క, పత్తి గింజల చెక్క, సోయాబీన్ చెక్క లాంటి నూనె చెక్కలు దానాలు ఇవ్వాలి. అలాగే బైపాస్ ప్రోటీన్లు కూడా వాడడం వలన పాల దిగుబడి మరియు SNF శాతం పెరుగుతుంది. వేసవిలో శరీరం నుండి నీటితో పాటుగా ఖనిజ లవణాలు కూడా కోల్పోతాయి, కాబట్టి వాటి భర్తీ చేయుటకు రోజుకి 50 నుండి 100 గ్రాముల మినరల్ మిక్చర్ వాడాలి. ఇవన్నీ లేకుంటే, అందుబాటులో ఉంటే అధిక నాణ్యత గల TMR ఒక్కటి మాత్రమే అందించవచ్చు. అలాగే ఇంతకు ముందర చెప్పినట్లు పశువులకు తగినంత చల్లటి నీటిని కూడా అందించాలి. ఈరోజు మనం వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యలు అనే అంశం గురించి తెలుసుకున్నాం. అందులో కొన్ని అంశాలు మళ్ళీ ఒకసారి. ముందుగా పశుశాలలో పాటించవలసిన చిట్కాలు. పైకప్పు కనీసం 10 అడుగులు ఎత్తు ఉండాలి. పైకప్పు కోసం అస్బెస్టాస్ షీట్లను ఉపయోగించవచ్చు. వాటిపై తెల్లటి పెయింటింగ్ వేయించాలి. పైకప్పును వరిగడ్డతో కప్పాలి. ఇంకా కుదిరితే పైకప్పు మీద నీటి స్ప్రింక్లర్తో నీటిని చల్లిస్తూ ఉండాలి. తలుపులకు కిటికీలకు గోణి సంచి పరదాలు వేసి చల్లటి నీటితో తడుపుతూ ఉండాలి. అలాగే పశువుల శాల చుట్టూ చెట్లు మొక్కలు పెంచాలి. ప్రతి పశువుకి అవసరానికి తగ్గట్లుగా స్థలం కేటాయించి రద్దీ లేకుండా చూడాలి. తర్వాత పశువులని చల్లబరుచుటకు చిట్కాలు. పశుశాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. స్ప్రేయర్లతో పశువులపై చల్లని నీరు చల్లాలి. పశువులకు తగినంత చల్లని త్రాగునీరు అందించాలి. గేదెలనైతే చెరువులు కొలంలో వ్యాలయం చేయించాలి. ఆఖరిగా పశుపోషణలో పాటించవలసిన చిట్కాలు. పశువులకు అందించే మేత తక్కువ ఎక్కువసార్లు అందించాలి. అది కూడా రోజులోని చల్లని సమయాల్లో, అంటే ఉదయం, సాయంత్రం మరియు రాత్రి మాత్రమే ఇవ్వాలి. తగినంత నాణ్యమైన పచ్చి మేత అందించాలి. తక్కువ దానాలోనే ఎక్కువ శక్తి ఇచ్చేలా చెక్కలు దానాలో ఉండేలా చూసుకోవాలి. తగినంత చల్లని త్రాగునీరు అందించాలి. రోజుకి 50 నుండి 100 గ్రాముల మినరల్ మిక్చర్ కూడా ఇవ్వాలి. ఆఖరిగా పాడి రైతులందరూ ఈ అంశాలన్నీ చిత్తశుద్ధితో అమలు చేస్తే ఎండాకాలంలో పాల ఉత్పత్తి తగ్గకుండా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి పాడి రైతులందరూ మనం చెప్పుకునే అంశాలన్నీ పాటిస్తారని ఆశిస్తున్నా.
1: వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం కాకినాడ పశు వైద్యులు డాక్టర్ A. జయభారతి రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. అపరాల రైతులకు శాస్త్రవేత్తల సూచనలు. సమర్పణ శ్రీమతి ఆర్ పార్వతి గారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో అపరాలు, చిరుధాన్యాలు, పంటలకు సంబంధించిన వివరాలను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకు ఈ విధంగా కొన్ని సూచనలు అందిస్తున్నారు. వేసవిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఇంకా వైరస్ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అపరాల్లో ఏమిటంటే, మినుము, పెసర పంటలో వచ్చే పురుగులు ఇంకా తెగుళ్ళు, వాటి నివారణ గురించి

0: శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియచేస్తున్నారు. పొలం గట్ల మీద ఇంకా రోడ్డు ప్రక్కన వైరస్ సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి నాశనం చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు 15 నుంచి 20 రోజుల్లో వేప గింజల కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు గాను ఎసిపెట్ 1 గ్రాము లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థైమిటోయిట్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు 1.0 గ్రాములు ఎసిఫిట్ లేదా 1.5 మిల్లీలీటర్లు ఫిప్రోనిల్ మందును లేదా 2.0 మిల్లీలీటర్లు థైమిటోయిట్ లేదా 0.3 మిల్లీలీటర్లు స్పైనోసైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక పురుగు నివారణకు గాను ఎసిపిట్ 1.0 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా థయమిథోయిట్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మారుక మచ్చల పురుగు పూత పిందెలను ఒకదానితో మరొకటి గూడు కట్టి లోపలే ఉండి వాటిని తినడం వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. పూముగ దశలోని వేప సంబంధిత మందులను అంటే వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసినట్లయితే కనుక ఈ పురుగు గుడ్లు పెట్టకుండా మనం అరికట్టవచ్చు. అలాగే దీని ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే పూత తొలి దశల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిపిట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ పురుగును నివారించుకోవచ్చు. పురుగు తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫ్లూబెండియామైడ్ 0.2 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 1.0 మిల్లీలీటర్లు లేదా స్పైనోసైడ్ 0.3 గ్రాములు లేదా ఎమ్మెమాక్టిన్ బెంజోయేట్ మందును 0.4 గ్రాములు దీనిలో ఏదో ఒక మందుతో కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. అయితే పురుగుల ఉధృతి బట్టి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. చిరుధాన్యాల్లో వేసవి వర్షాలకు నేలలో తేమ అనుకూలంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 సార్లు భూమిని లోతుగా దున్ని పొలం తయారు చేసుకోవాలి. దీనివల్ల భూమి గుల్లబారి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరు భూమిలోనికి బాగా ఇంకిపోతుంది. భూమిలోని పురుగులు రోగకారక శిలీంధ్రాలు ఎండబారిన పడడం వల్ల నశిస్తాయి. కోశిస్త దశలో ఉన్న పురుగులను గొంగళి పురుగులను పక్షులు తింటాయి. పంటల అవశేషాలను మొదళ్లను ఏరివేయడం వల్ల కాండంను ఆశించే పురుగులను మనం నివారించవచ్చు. దున్నే ముందు పశువుల ఎరువును పొలంలో వేసి బాగా కలిదున్ని భూమిని బాగా మెత్తగా దున్నడం వల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా పంట మొలక శాతం కూడా వృద్ధి చెందుతుంది. రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని విత్తనాలు సేకరించి పెట్టుకోవాలి. జొన్నలో రకాలు CSV 10, CSV 11, CSV 13 అలాగే CSV 15 ఇవి జొన్నలోని రకాలు. వీటిలో హైబ్రిడ్ రకాలు CSH 10, CSH 13, CSH 14, CSH 16, CSH 18, CSH 21, CSH 23, CSH 25, ఇంకా CSH 30 ఇవి హైబ్రిడ్ రకాలు అన్నమాట. సజ్జలో రకాలు ICMB 221, ICTP 8203, RAJ 171, ICMB 155, PC 612, ఇంకా సజ్జలో హైబ్రిడ్ రకాలు APHP 126, ICMH 451, ICMH 356, RHB 121, HHB 67, ఇంకా PHB 3 రకాలు సజ్జలో హైబ్రిడ్ రకాలు అన్నమాట. రాగి పంటలో రకాలు చైతన్య, వకుల, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి, గోస్తని, ఇంకా CFMB 4. కొర్రలో రకాలు సూర్యనంది, SIA 31, SIA 30, గరుడ, రేనాడు, ఇంకా మహానంది కొర్రలోని రకాలు. విత్తన శుద్ధి పాటించడం వల్ల పంటలో చాలా వరకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది. జొన్న పంటలో థయోమిథాక్సమ్ మందును 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సజ్జ పంటలో అయితే 2% ఉప్పు నీటి ద్రావణం 20 గ్రాములు లీటర్ నీటిలో కలిపి విత్తనాలను 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాట్ ఆశించిన విత్తనాలను తేలేటట్లు చేసి తీసివేయాలి. రాగి, కొర్ర, సామ పంటలకు కిలో విత్తనానికి 3 గ్రాములు ట్రైసైక్లోజెల్ 75% WP మందు లేదా 2 గ్రాములు కార్బండిజం మందును కలిపి విత్తన శుద్ధి చేస్తే పంట తొలి దశలో అగ్గి తెగులు రాకుండా రైతులు నివారించుకోవచ్చు.
1: అపరాల రైతులకి శాస్త్రవేత్తల సూచనలు సమర్పణ శ్రీమతి ఆర్ పార్వతీ గారు. ఇప్పుడు మరొక జానపద గీతం వింటారు.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మరో చరిత్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా పాడిన పాట వింటారు.
2: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్.

మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: పూల రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసన్నాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన.
1: జెంటిల్మ్యాన్ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి మనో కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన.

జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.
2: తెలుగు ప్రజల చిరకాల కోరిక అదేమిటంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని మొదలు పెట్టడం. 1948 డిసెంబర్ 1వ తారీఖు తను విజయవాడ ఆకాశవాణి ప్రారంభించారు. అయితే అది కేవలం 1 కిలోవాట్ మీడియం వేవ్ ఇచ్చారు. స్టేషన్ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. అది సుమారు 40-50 మైళ్ళ దూరంలోకి మాత్రమే వినిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి 20 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, నంబూరు నుంచి అంతా స్టార్ట్ అయ్యేది. విజయవాడ రేడియో స్టేషన్ని ఆనాటిలో బ్రిటిష్ వాడు ఒక క్లబ్గా వాడే బిల్డింగ్ని బందర్ రోడ్లో పెట్టారనమాట. కార్యక్రమాలు బాగానే జరుగుతుండేవి. ఎందుచేతనంటే నిష్ణాతులైన వాళ్ళందరినీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గాను, ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆఫీసర్స్ గాను పంపించడం జరిగిందనమాట. అప్పుడు సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత అలా అయ్యగారి వీరభద్రరావు గారు, పిల్లల వెంకటేశ్వర గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఇంకా ఇట్లా జలసూత్రం శాస్త్రి గారు, తర్వాత ప్రయాగ నరసింహశాస్త్రి గారు, ఇట్లాగూ చాలామంది పెద్దవాళ్ళందరూ అక్కడ మన ఆఫీసర్లుగా వచ్చారు, పనిచేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళకి శక్తి కొద్దీ. మంచి ఆర్టిస్టులుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోలెట్టి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి బాలమురళీకృష్ణ గారు, ఇంకా అన్నవరపు రామశ్రమ గారు, పాండురంగరాజు గారు, బీబీ కనకదుర్గ గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్న

గారు వెన్నెముర్ లక్ష్య గారు ఇంకా చెప్పుకోవాలని చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత మన ఆచంట జానకిరామ్ గారు, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, ఇందాకే చెప్పాను ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, బందా కనకలింగేశ్వరరావు, ఇలా చాలా పెద్దవాళ్ళందరూ పేరున్న వాళ్ళందరూ కూడా పనిచేయటం వల్ల చాలా పాపులర్ అయింది. అయితే ఏంటంటే ఎక్కువ దూరం వినిపించేది కాకపోవడంతో ఇబ్బంది అయిందని కూడా అది వేరే విషయం. తర్వాత ఏంటంటే మొట్టమొదట రేడియో స్టేషన్ చేసినప్పుడు గిడ్తూరు సూర్యం గారు పిల్లల కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు, నేను 2 ఏళ్ల పాటు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నానమాట. తర్వాత నాకు 15 ఏళ్ళు దాటాక చదువుల నిమిత్తం ఇతర దేశాలకి ఇటువంటి చేత ఒక 15 ఏళ్ళు విజయవాడ లేకుండా ఉన్నాను. తర్వాత వచ్చాక కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్పదగ్గ వ్యక్తి ఏంటంటే బాలాంతరపు రజనీకాంతారావు గారు. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, భక్తిరంజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనేటువంటి మ్యూజికల్ ఎపిసోడ్కి అంతర్జాతీయ బహుమతి వచ్చింది. తర్వాత భారతదేశంలో కూడా మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చినాయి. ఆదికార్య అవతరణ అనే దాంట్లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది, మేఘ సందేశం. అంతేకాకుండా అనేక ఎక్స్పెరిమెంట్ చేసేవారు ఆయన. ఏమిటంటే మన ఆకలి మించి నీళ్ళు కింద పట్టి ఉంటే వచ్చే సౌండు, తర్వాత పక్షులు చిచ్చేసే సౌండ్స్, ఇవన్నిటిని ప్రకృతి నుంచి కూడా ఎంత అందమైనటువంటి వింటానికి బాగుండే ఇవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకో చెప్పదగ్గ వ్యక్తి ఎవరంటే మన ఉషాశ్రీ గారు. ఉషాశ్రీ గారు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చాలా పాపులర్ అయిందనమాట. అంటే టీవీలో మన రామాయణం ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ అయింది, ప్రతి ఆదివారం కూడా వచ్చేది. తర్వాత అందులో ఎలాంటి ధర్మ సందేహాలన్నీ తీరుస్తుందంటే ఒక జోక్గా చెప్పాలంటే ఒక చెప్పాలి. గురువు గారు వసుదేవుడు గాడిదకాడు పట్టుకున్నాడు అని ఎట్లా వచ్చిందండి కథ అన్నారు. శిష్య, అది ఏ పెద్ద పుస్తకంలోనూ లేదు, భారతంలోనూ భాగవతంలో కానీ పెద్దవాళ్ళు రాసింది. అయితే తర్వాత రచయితలు పిల్ల కథలు పెట్ట కథలు లాంటివి చాలా మంది రాశారు. అలాంటివన్నీ చాలా జోక్స్ చెప్తూ చాలా విజ్ఞానపూర్వకమైనటువంటి సమస్యలు తర్వాత సమాధానాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు వచ్చినాయి. అయితే తమాషా ఏంటంటే ఆ రోజుల్లో కూడా పొద్దున 10 గంటలకల్లా అయిపోయింది రేడియో. తర్వాత అసలు ఆడవాళ్ళు పాప పొద్దున లేచి వంటలు అన్నీ ఉంది, పిల్లలకి రెడీ చేసి స్కూల్స్కి పంపించి భర్తకి ఆఫీస్ కట్టడానికి భోజనం అన్నీ తయారు చేసి తీరిగ్గా 10 ఇంటికి కూర్చొని ఇద్దా ఉంటే ప్రోగ్రాములు ఉండేది కాదు. మళ్ళీ 12 ఇంటికో ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదెట్లా అయినా కూడా మొదట్లో ప్రోగ్రాం అన్నీ లైవ్ ప్రోగ్రాములు ఉండేవి. ఇప్పటిలాగా రికార్డు చేసి తర్వాత బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏంటంటే పట్టుదలతో చాలా కృషి చేసేవారు. ఇప్పుడు చాలా విధంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు టెలివిజన్ వచ్చాక ఈ రేడియోలు పట్టడం బాగా తగ్గిపోయింది. తర్వాత అయితే మాకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిని ఒక స్టేషన్ డైరెక్టర్గా వచ్చి నాకు బాగా గుర్తు. పల్లెటూళ్ళలో అక్కడ కూడా ఎంకరేజ్ చేసేవారు రేడియో, బ్యాటరీలు పెట్టే రేడియోలతో పల్లెటూళ్ళలో బెద్దు బళ్ళ మీద వెళ్తున్నా కూడా రేడియో వినేట్టుగాను అనేక విధాలుగా పాపులర్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, రేడియోలు 800 టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రతి వాళ్ళు రేడియోలు వాడతారు, ఎఫ్ఎం రేడియోలు. ఎక్కువ దూరం లేకపోయినా కార్లో వెళ్తున్నా సరే ఒక ఊర్లో రేడియో స్టేషన్ తగ్గిపోతే ఆ పక్క ఊర్లో దద్దుకుంటుంది అన్నమాట. మొత్తం మీద ఎప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు. అటు సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, ఇటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ, కార్లు మిగతా మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా రేడియో సంగీతం వింటూ ఉంటారు. ఆ విధంగా రేడియో పాపులారిటీ అమెరికాలో ఏం తగ్గలేదు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఏదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత పవర్ఫుల్ ఉందో నేను చెప్పలేను. కానీ ఏమిటంటే చాలా మంచి ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మంచి ఆర్టిస్టులను తయారు చేసింది. ఇప్పుడు మల్లాది సూర్యబాబు గారు నాకు గుర్తుంటే 1970 చేరినట్టు గుర్తు. ఆయన ఒక సింగర్గా స్టేఫ్లో జరగకపోయినా అనేక చక్కటి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇద్దరు మంచి గాయకులను సృష్టించారు, పెద్దవాళ్ళని చేశారు ఆయన పిల్లల్ని. భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న గాయకులు కూడా వాళ్ళు అయ్యారు. ఈ విధంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారే కాదు, నేదూరు కృష్ణమూర్తి గారే కాదు, ఇంకా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు అన్ని విధాలుగా కూడా పైకి వచ్చారు. వారి మంచి రికగ్నిషన్ వచ్చింది. విజయవాడ రేడియో స్టేషన్ చేసిన కృషి ఏమీ ఇంత తక్కువగా అంచడానికి వీల్లేదు. అందులో దానికి ప్రతిభావంతులైనటువంటి ఉత్సాహకారులైనటువంటి

0: ఆఫీసర్లు ఆర్టిస్టులు పనిచేస్తున్నారు, అందుచేత అది చాలా బాగానే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాల కిందటి పాత గుర్తులు చాలా ఉన్నాయి, కానీ మంచి ఎపిసోడ్స్, ఎట్లాంటి సంగతులు జరుగుతూ ఉండేవి. తర్వాత రన్నింగ్ కామెంటరీలు కూడా రేడియో వాళ్ళు తెలుగులో అరేంజ్ చేశారు. నేను కూడా క్రికెట్ రన్నింగ్ కామెంటరీ తెలుగులో చెప్పడం కూడా చేశాను చాలా కాలం. ఈవెన్ నేషనల్ వచ్చేటప్పుడు బేరీ సభాధికారి, తర్వాత విజయనగరం రాజకుమార్ గారు ఇలాంటి కామెంటేటర్స్ ద్వారా రేడియో కామెంటరీలు వింటూ ఉంటాం జరుగుతూ ఉండేది. ఏదైనా కూడా మన విజయవాడ స్టేషన్ ప్రజలకి సేవ చేసేదని చెప్పుకోవాలి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకరారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
5: Ten, nine, eight, seven, six, five, four, three, two, one, let's start the fun.

ప్రేమాలయం చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపైన, అంతర్జాతీయ పరిణామాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. 2 రోజుల స్వీడన్ పర్యటనలో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇరు దేశాల సంబంధాలపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, అంకుర సంస్థలు, సరఫరా గొలుసులు, రక్షణ, అంతరిక్షం వంటి విభాగాల్లో సహకార అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి ప్రసంగించనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ తన 2 రోజుల నెదర్లాండ్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ప్రధానికి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా రక్షణ రంగం, కీలక ఖనిజాల సరఫరాతో పాటు పలు రంగాలకు సంబంధించి ఇరు దేశాలు 17 ప్రతిష్టాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NID సంస్థ కేవలం డిజైనింగ్కు మాత్రమే పరిమితం కాలేదని, యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలతో అనుసంధానించే వేదికని కొనియాడారు. యువత తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి NID వంటి సంస్థలు సరైన మార్గాన్ని చూపిస్తాయని అమిత్ షా పేర్కొంటారు.

0: डिजाइन की रीच भी बढ़ाने की जरूरत, इस पर भी एनआईडी ने काम करना चाहिए। हर क्षेत्र में डिजाइन का महत्व है। कोई बड़ा इंडस्ट्रियल पार्क बन रहा है तो वहां पर भी डिजाइन की जरूरत, हाईटेक डिजाइन के क्षेत्र में हमने आगे बढ़ना पड़ेगा, चाहे सेमीकंडक्टर हो चाहे चिप हो, एक सारे क्षेत्र को एक्सप्लोर कर जिसमें डिजाइन का गुण पड़ा है, डिजाइन का स्वभाव पड़ा है, डिजाइन की रुचि पड़ी है, ये लोगों की करियर के साथ उसको जोड़ने का काम नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन ने करना चाहिए।
1: భారతదేశం గరిష్టంగా ఒకే రోజున 256.4 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా నిర్వహించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 33% వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే అందుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ ఇంధన సామర్థ్యం విస్తరించటం, గ్రిడ్ల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనం వాటా నిరంతరం పెరుగుతుండటమే ఈ విజయానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ఈ వేడుకలో విజేతలకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ద్రౌపది ముర్ము అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 2026కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పురస్కార గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా 16 మందికి మరణానంతరం గౌరవం లభించనుంది. విమాన ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను 25% నుంచి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం విపరీతమైన నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు విమానయాన సంస్థలకు అవసరమైన మద్దతు ఇస్తాయని, ప్రయాణికులకు విమాన ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బెంగళూరు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను కలిపే రైల్వే నెట్వర్క్ను దీర్ఘకాలంలో 7,000 కిలోమీటర్లకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భారత్ మయన్మార్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అడ్డుకుంది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి మయన్మార్కు చెందిన థాన్ సిన్ తువాంగ్ను ఎన్సీబీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సమన్వయం, విస్తృతమైన నిఘా, నిరంతర ఆపరేషన్ల ఫలితంగా ఈ అరెస్ట్ సాధ్యమైందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. థాన్ సిన్ తువాంగ్పై ఎన్సీబీతో పాటు పలు డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయి. దర్యాప్తులో ఆయన మిజోరాం, మణిపూర్, అస్సోం, త్రిపుర మార్గంగా మాదక ద్రవ్యాలను భారత్, బంగ్లాదేశ్లకు తరలించే క్రాస్ బోర్డర్ నెట్వర్క్లను నిర్వహించినట్టు బయటపడింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వీడి సతీశన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14వ తేదీన వీడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కూటమి 3/2 ఎక్కువ మెజార్టీ సాధించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారతదేశం ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణా వ్యవస్థల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. సముద్ర మార్గాల్లో పౌర, నౌకా సిబ్బందిని లక్ష్యంగా

0: తీసుకోవటం అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించటాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. రేపు కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, లక్షద్వీప్ మధ్య మహారాష్ట, ఒడిశాలలో రేపు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గూటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ధర్మాత్ముడు ఈ చిత్రం నుండి పి. సుశీల, కెజె యేసుదాసు పాడిన పాట వింటారు.

వాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, శ్రీ పివి రామ్ గోపాల్ గారు. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం రేపు ఉదయం 10:30 ప్రసారమవుతుంది.

రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం, స్వాతంత్ర్య సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ప్రఖ్యాత ఇంజనీయర్ కేఎల్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, రచయిత్రి అద్దనపూడి సులోచనారాణి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం గురించి వింటారు. శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారవాణి వింటారు. రేపు ఉదయం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు, నిర్వహణ శ్రీ ఆర్వి రామణమూర్తి గారు, శ్రీ పివి రామ్ గోపాల్ గారు.

0: by the Office of Police Commissioner in view of the prevailing international situation and Prime Minister Narendra Modi's appeal for austerity measures and reduction in fuel consumption. In IPL cricket, Rajasthan Royals have set a target of 194 runs for Delhi Capitals in Delhi. Chasing the target, Delhi Capitals were 147 for 3 in 15.4 overs when reports last came in. Earlier, Delhi Capitals won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు మా అమ్మకు సాటి దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు గారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో నల్లచౌడు భూములు పునరుద్ధరణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమిరల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధురాలు సూర్యదేవర రాజలక్ష్మమ్మ గారి జయంతి, ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారి వర్ధంతి, రచయిత్రి అద్దనపూడి సులోచనారాణి గారి వర్ధంతి సందర్భంగా వీరందరి జీవిత విశేషాలు వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారవాణి కూడా ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం నాదస్వరం వింటారు. రేపు ఉదయం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, శ్రీ పివి రామ్గోపాల్ గారు. రేపు 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్లై ఉంటుంది. ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు, నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2724427288 కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. రేపు రాత్రి 7:15 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం గురించి వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు విజయవాడ కేంద్రం నుండి. రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు గారు అందించే ప్రత్యేక కార్యక్రమం వింటారు. రేపు రాత్రి 9:30 జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. తర్వాత తెలుగు సినిమా పాటలు కూడా ఉంటాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:15 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.1, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి మంచు లేదా మసుకతో కూడిన వాతావరణం నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా నమోదవ్వచ్చును. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తాతీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తాతీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వరకు అన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తాతీరంలో చేపల పాటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:07. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు